ಶಿವ ಭಜ ಮನ ಶಿವಮೇವ ನಿರಂತರಂ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಪರಮೇಶ್ವರಮಯಮೈನ ಸಭಾ ಸದಸ್ಯಕು ಸವಿನಯ ನಮಸ್ಸುಲು ಸಮರ್ಪಣ ಚೇಸುಕುಂಟು ರುದ್ರನ್ ಜಪಿಂಚಡಂ ವಲ್ಲ ಸಮಸ್ತ ಭೂಮಂಡಲಾನ್ನಿ ಶಿವನಿಗೆ ಸಮರ್ಪಿಸಿದಟುವಂತಿ ಪುಣ್ಯನ ಲಭಿಸುತ್ತದೆ. ಅದೇ ವಿಶೇಷ. ఏదైనా అర్పిస్తే కదనే దేవత సంతోషిస్తుంది అంటే ఇవ్వగలిగినంత ఇస్తే ఆయన ఆనందిస్తాడు. ఒక్క రుద్రం చదివితే అదే గొప్ప సమర్పణాభావంట అని మనకి మరి యొక్క పురాణంలో శివపురాణంలో చెప్పబడినటువంటి విషయం. ఇలాగా శృతి స్మృతి పురాణములు అన్నీ కూడా రుద్రం గురించి చెప్తున్నాయి. ఇన్నిటి చేత కీర్తింపబడ్డటువంటిది. అలాగే ఇతిహాసం వైపు వస్తే మనకి గొప్ప గ్రంథమైనటువంటి మహాభారతం రుద్రం గురించి చాలా విశేషంగా చెప్పినది. ద్రోణ పర్వంలో, అనుశాసనిక పర్వంలో, ఇతరత్రా కూడా ప్రస్తావించబడుతూ శతరుద్రీయమైన ప్రత్యేక అధ్యాయం ఉంది. అందులో వ్యాసదేవుడు ఉపదేశిస్తాడు శతరుద్రీయాన్ని ఒకచోట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించడం కూడా మనకు కనిపిస్తుంది. ఇదే శ్రీకృష్ణుడు రుద్రాన్ని జపించడం అనేటువంటి విషయం మనకి కూర్మ పురాణంలో కూడా ప్రస్తావించబడుతూ ఉన్నది. ఇలాగ మనం చూస్తే భోగార్థినో ముముక్షుత్వ ప్రాశ్చిత్తార్థ్యనోపివా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యాన విద్యతే అని శివపురాణం చెప్తున్న మాట. భోగములు కోరేవారైనా, మోక్షాన్ని కోరేవారైనా, ప్రాయశ్చిత్తాన్ని కోరేవారైనా రుద్రోపనిషత్తుని పట్టుకుంటేనే వాళ్ళ గతి లభిస్తున్నది అని చక్కగా వివరంగా మనకి శివపురాణం దీన్ని మించినటువంటిది లేదయ్యా అన్నారు. అసలు మనిషి దేనికోసం తాపత్రయపడతారు? దీనికి మన వేదం చక్కగా చెప్పింది. మన అవసరాలు మనకన్నా వేద మాటకు బాగా తెలుసు. పిల్లాడికి ఏం కావాలో తల్లికి తెలిసినట్లుగా వేదానికి తెలుసు, మనకేం కావాలో ఆ అమ్మకి తెలుసు. అందుకే అన్ని చెప్పింది. అనేక రకాల జీవులకి వారి వారి యొక్క జీవ లక్షణానుగుణమైన మార్గాలతో వారు పొందవలసిన దాన్ని పొందింపజేస్తుంది వేదమాలు. అందుకేంటంటే అయ్యా జీవులకి రెండు కావాలి, ఒకటి ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. ఎవరికైనా అదే కదండి, ఇష్టమైనది రావడం, ఇష్టం లేనిది పోవడం. ఈ ఇష్టం అనేది మళ్ళీ రిలేటివ్ టర్మ్. ఎవడి ఇష్టం వాడిది. చిన్నపిల్లవాడికి చాక్లెటే ఇష్టం, పెద్దవాడు తెలివి మీరిపోయాడు కనుక అంతదాం శరణముపగమ్య, ఇష్టమైన బ్రహ్మమును శరణ వేడుతున్నాం అని చెప్పుకున్నారు బ్రహ్మవాదులు. అందుకు వారికి అది ఇష్టం. బ్రహ్మ భిన్నమైనదంతా వాళ్ళకి అక్కరేలేదు, పరమాత్మకు భిన్నమైనవేవి వారికి అక్కర్లేదు, పరమాత్మే కావాలి. అందుకు వాళ్ళకి అది ఇష్టం, మిగిలిన దాని ఇష్టం. అయితే వాళ్ళకి ఏది ఇష్టమో దానినిచ్చి, వీడికి ఏది ఇష్టమో వాడికి ఇదిచ్చి అన్ని ఇవ్వగలేదు ఒకటి రుద్రంట. వాడికి కావలసిన ఆ ఇష్టాన్ని ఇస్తుంది, వీడికి కావలసినటువంటి భోగములు ఏవైతే ఉన్నాయి ఇష్టములు ఇస్తుంది. అయితే భోగముల కోసం రుద్రాన్ని జపించినా తప్పులేదు, ఏం తప్పులేదు. అయ్యా నాకు ఏదో కష్టం వచ్చింది, రుద్రం పట్టుకున్నాను, మరి ఇష్టం అంటే బ్రహ్మమే అని చెప్పారు, నాకు అది ఇష్టం లేదు కాబట్టి రుద్రం నేను చెప్పను అంటే, దాని యందు నీకు ఇష్టం కావాలి అంటే ఆ ఇష్టం రాకుండా ఏదైతే చేస్తోందో ఆ పాపం పోవాలి కదా, ఆ పాపం పోవాలంటే రుద్రం చెప్పుకో. చెప్పుకోవడం వల్ల ఇష్టమైన వస్తువు యందు ఇష్టం పుడుతుంది. ఉదాహరణకి జబ్బు పడ్డవాడి నాలికి రుచి తెలియదు, వాడి ముందు పరమానం పెట్టినా ఒకటే చేదుగా ఉందని అంటాడు, ఎంత పంచదార వేయండి. అది లోపం పరమానంది కాదు వాడి నాలికిది. అలాగే పరమాత్మ ఇష్టమైన వస్తువయ్యా ఇష్టమైన వస్తువయ్యా అంటే నాకు ఏం చెప్పినా అర్థమే కాలేదు, ఇంకా ఇష్టం ఏంటండి దాని ఎందు అంటే ఆ ఇష్టం పుట్టని జబ్బు ఒకటి ఉందన్నమాట. ఆ జబ్బు గురించి అన్నమాచార్య చాలా చక్కగా చెప్పాడు. తెగులు పడిన వాడు తినబోయి మధురము చవిగాక పులుసుల చవిగోరినట్లు భవరోగముల పడి పరమామృతము నోర చవిగాక భవములు చవులాయనయ్యా ఎవ్వారు లేరు హితవు చెప్పగా ఒట్టి నవ్వులు పడి మేము నుగిలేమయ్యా అంటారు ఆయన. అలాగే దాని యందు రుచి పుట్టించడానికి ఉన్నదే ఒక పాపం అడ్డుతుంది. అందుకు మనకు లౌకికమైన ఇష్టాలు తీర్చుకోవడానికి ముందు రుద్రం చెప్పుకుంటే ఆ ఇష్టాలు తీరుస్తాడు. ఇది రుద్రంతో తీరిన ఇష్టాలు ఎలా ఉంటాయంటే మనల్ని బంధాల్లో ముంచేయకుండా అది తీర్చి మనల్ని సంస్కరించి క్రమంగా దాని మీద ఇష్టం పుట్టేటట్లు చేస్తుంది. అందుకే లౌకికమైన కామనలు ఉన్నా ఈశ్వర ఆరాధనతో తీర్చుకునేవాడు శుద్ధుడవుతాడు. ఈశ్వరారాధన లేకుండా లౌకిక ఉపాయాలతో గాని తీర్చుకుంటే ఆ ఇష్టం వాడిని బంధన హేతువు చేసి ఇంకా పతనానికి తీసుకువెళుతుంది. అందుకే ఏదైనా కోరికలు కోరుకుంటే భగవంతుని కోరుకోండి, తప్పేమీ లేదు. ఏంటండి దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకోవడం, ఆయన దగ్గర నేనేం కోరుకోనండి. ఇలాగే మా సద్గురువు శివానందమూర్తి గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళట, 30 ఏళ్ళు అమ్మవారిని పూజ చేస్తున్నాను, నేను ఏది కోరుకోలేదండి అని.
గురువు గారు వెంటనే ఆ పాదాలు ఇటు పెట్టండి దండం పెట్టుకుంటాను, నేను ఇప్పటికీ నాకు రైలు బెర్త్ దొరకలేదన్నా శివుడికి దండం పెట్టుకుంటాను నేను, అలా ఉన్నాను నేనన్నారు. దీని అర్థం ఏంటంటే ఏ కోరికలు కోరుకోవట్లేదు, నేను చాలా గొప్పవాడిని అనేటువంటి మాటలు ఉన్నాయి. ఆత్మవంచన మన ఆత్మలోకి పరిశీలిస్తే మనకే తెలుస్తాయి. ఇది వేదాంత వాక్యాలు నాలుగు పుక్కిటి పట్టి ఏవో మాట్లాడటం కాదు, మన జీవుడు ఏంటో మన అంతరంగం ఏంటో మనకు తెలుసు. అందుకే కోరికలు ఉన్నప్పుడు కోరుకోవడం మంచిదే, కానీ స్వామి ఆ కోరిక ధార్మికమై ఉండాలి. అధార్మికమైన కోరికని ఉంచుకుని అది తీర్చమని భగవంతుని అడిగితే ఆయన తీర్చడు సరికదా, అటం పట్టి లాక్తే చివరికి మళ్ళీ అది పతన హేతు అవుతుంది. అలా అటం పట్టి కోరిక తెచ్చుకున్న రావణాదుడు గతి ఏమైందో ఆలోచించుకోండి. అందుకు ఆ విధంగా కోరుకోవడం కాదు, ధార్మికమైనటువంటి కామములు ఏవైతే ఉన్నాయో వాటిని పరమేశ్వరుని ముందు విన్నవించుకుంటే అప్పుడు ఎలా అడగాలి, స్వామి నువ్వే నాకు శరణ్యం కాదన్న కానీ ఈ వాసన ఏంటో లాగుతుందయ్యా అందుకోసమని. అలాగా మహాయతులకు కూడా పాపం పొడుం డబ్బా మీద కోరుకుండొచ్చు, మనం చెప్పలేం. అంత మాత్రం చేత ఆయన పొడుం డబ్బావే భక్తిగా ఉన్నాడా అంటే మనం ఆయన ఇష్టం పరబ్రహ్మమే, కానీ ఇదేదో పూర్వజన్మ వాసన, అది అతను పొడుం డబ్బాను ఉపాసించడం లేదు. అలాగే ఈ వాసనాప్రాయమైనటువంటి ఏవైతే ప్రేరణలుంటాయో తత్సంబంధమైన ధార్మికమైన కోరికలు, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు గీతలో పరమాత్మ, ధర్మమునకు విరుద్ధము గాని కోరిక నా స్వరూపం అన్నాడు కృష్ణ పరమాత్మ. మరి శరీరం ఉన్నప్పుడు భోగం అనేది తప్పదు, ఏదో ప్రారంభం లేకపోతే శరీరం ఎందుకు వచ్చింది? మనం దాచిపెట్టుకున్న పుణ్యం క్షయం కావాలి అంటే భోగ సేవనం వల్లే క్షయం అవుతుంది. ఆ భోగం ధార్మికమైన భోగాన్ని పరమేశ్వరుని అడిగి పొందితే ఏం జరుగుతుంది అంటే ఈశ్వరుడి స్టాంప్ ఉంటుంది దాని మీద, ఆయన స్టాంప్ పడి మన కోరిక తీరితే ఆ కోరిక మనల్ని బంధించకుండా అది తీరిపోవడం జరిగి పైమెట్టెక్కిస్తుంది, నిష్కామ స్థితికి తీసుకువెళుతుంది. అందుకే ఈశ్వరారాధన అనేటువంటిది నిత్యం అవసరమైన విషయం. అందుకే సకామ భక్తి నిష్కామ భక్తికి పరిణమింపజేస్తుంది అనేది మనం గమనించినప్పుడు రుద్రాన్ని అన్నిటికోసం వినియోగించుకోవచ్చు. ఇంత గొప్ప కల్పవృక్షం కనుకనే దేశంలో అరిష్టాలున్నాయి, రుద్రాన్ని ప్రయోగించండి. అది జరుగుతుంది, ఎంత మనం సెక్యులర్ అని పేరు పెట్టుకున్నప్పటికీ కూడా అది సత్యం అండి. ఇది జ్ఞానం, తెలిసేవరకే విశ్వాసం, తెలిసిన తర్వాత విజ్ఞానం, అది విశేషం. తెలిసే వరకు మనం విశ్వాసం విశ్వాసం అంటాం, తెలిసిన తర్వాత విజ్ఞానం. రుద్రం జపిస్తే వర్షం పడుతుంది రండి, పాపం వాళ్ళ విశ్వాసం వాళ్ళది, జపించుచ్చుకోడు అది ఎంత విజ్ఞానమో తెలుస్తుంది. నిరూపించబడితే విజ్ఞానం కదా, చేసి చూడండి నిన్ననే నిరూపించబడింది. నెల రోజుల క్రితం పాపం ఎండోమెంట్స్ వాళ్ళందరికీ శివాలయాల్లో అభిషేకాలు చేయాలని బుద్ధి పుట్టిందండి. నివేదనలకు కూడా సరిగ్గా వెళ్ళవు, వీళ్ళ నివేదనలకు మాత్రం అన్ని బాగానే వెళతాయి. దేవుడి నివేదనకి సరైన ఆహారం ఇవ్వరు, ఆయనకి నివేదనకు 10 రూపాయలు పెడితే 5 రూపాయలు వాళ్ళింటికి, 5 రూపాయలు దయతలచి శివుడికి పెడతారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం, సత్యం చెప్పడానికి ఏం భయపడక్కర్లే, పరమేశ్వరుడి సత్యస్వరూపుడు. ఎందుకంటే ఈ దేశంలో చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంది కనీసం. ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి నిన్నటి రోజున అన్ని ఆలయాల్లో రుద్రాభిషేకాలు చేయించాలి, మహా ఘటాభిషేకాలు అని బుద్ధి పుట్టింది. బుద్ధి పుట్టి డేట్ అన్ని నిర్ణయించుకున్న తర్వాత నిన్నటి రోజు నుంచి ఎలా ఉన్నదో మనకే తెలుసు. మొన్ననే శ్రీశైలం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు నిన్నటి రోజున ప్రారంభిస్తున్నాం, నిన్న 8వ తేదీ నిన్నటి రోజున అని. అప్పుడే సంకల్ప స్థాయిలోనే రుద్రుడు ఎలా చూపిస్తున్నాడో మనకు కనిపిస్తున్నది సంకల్పాన్ని నెరవేర్చడంలో. అది పరమేశ్వరుని యొక్క కారుణ్యం. ఎప్పుడైనా ప్రతి వాడికి కూడా ఈశ్వర ప్రార్థన వృధా పోదు, వాడి జీవితంలోనే వాడికి సాక్ష్యాలు ఉంటాయి, మీరు గమనించండి. అది విజ్ఞానం, అది విశ్వవ్యాపకమైన ఈశ్వర శక్తిని ప్రేరేపించడమే ప్రార్థన. అది రుద్రంతో జరుగుతున్నది ఆ దివ్య శబ్దాలతో. ఆ విధంగా విశ్వశ్రేయస్సు కోసం రుద్రుణ్ణి ఆరాధించాలి మనం ఇప్పుడు, ఇంకా ఎక్కువ అవసరం. మన మోక్షం కోసమో నేను ఆత్మవిద్య తెలుసుకోవడానికి రుద్రం వింటున్నానండి అనుకునే వాడికన్నా ఈ దేశ క్షేమం కోసం నేను రుద్రం వింటున్నానండి అని ఎవడైతే కూర్చున్నాడో వాడికి నేను నమస్కరిస్తున్నా. ముందు ఈ దేశంలో సనాతన ధర్మం రక్షింపబడాలి అని రుద్రుణ్ణి ప్రార్థిద్దాం. ఎందుకంటే ఇంత ప్రపంచాన్ని భగవంతుని సృష్టించాక ఇదేది నాకు అక్కర్లేదో అని వెళ్ళిపోవడానికా మనం వచ్చాం ఇక్కడికి? అసలు ఏమిటండి ఆత్మజ్ఞానం అంటే? ఏమిటో కాదు, ఈశ ఆవాస్యమిదం సర్వం, ఇదే మొత్తానికి సారాంశం. ఈ 9 రోజులు నేను చెప్పబోయేటువంటి విషయానికి ఒకటే సారాంశం ఏంటంటే ఈశావాస్యమిదం సర్వం, ఈ సర్వము ఈశ్వరుని చేత ఆవాసింపబడినది అనే జ్ఞానం కలిగించాలి. ఆ జ్ఞానం కలిగించేది రుద్రం, అందుకే ఇది ఆత్మజ్ఞానం.
ఆత్మ అంటేనే ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ, సర్వత్రా వ్యాపించున్నది అని అర్థం. అదే ఈశ ఆవాస్యం అంటే ఆ వ్యాపించిన ఆత్మే ఈశ్వరుడు. అది నీకు కలగాలి అని అదే వాసుదేవ జ్ఞానం అంటే. అది కలిగించేటువంటి శక్తి రుద్రంలో ఉంది గనక ఆ జ్ఞానం తెలుసుకుని ఈ విశ్వమంతా కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహ శక్తులతో నిండి శాంతిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని కోరుకోవాలంటే రుద్రమే మనకు శరణ్యం. రుద్రం లోకక్షేమాన్ని కోరి వేదమాత ఇచ్చిన మంత్రరాశి. అందుకే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని ఈ రుద్రంలోనే ఉన్నది. అంటే ఈ గ్రామమునందున్న విశ్వమంతా పుష్టిగా ఉండాలి, పేడలు లేకుండా ఉండాలి అని ఆ మంత్రార్థం. ఈ మంత్రంతో రోజూ గ్రామంలో శివాలయంలో అభిషేకం జరిగితే, ప్రతి గ్రామంలో అలా జరిగితే దేశమంతా శాంతిగా ఉంటుందా ఉండదా చెప్పండి. అలాంటిది మనం ఎవడు వినొచ్చోడులే, ఈ రోజుల్లో సంస్కృతం ఎవడికి రాదు కదా అని తప్పుడు స్వరాలతో చదివి కనీస సంధ్యావందనం కూడా చేయకుండా రుద్రం జపించి అభిషేకం చేసేటువంటి వారి వల్ల శివుడు కూడా శిలైపోతాడు. అనుష్ఠాన బలం ఉంటే శిలైనా శివుడు అవుతాడు. అందుకు అటువంటి అనుష్ఠాన పరత్వంతో గాని రుద్రాన్ని జపిస్తే శ్రద్ధతో మేధతో తప్పకుండా వ్యక్తి ప్రయోజనం, సామాజిక ప్రయోజనం కూడా నెరవేర్చబడుతుంది అనే ఉద్దేశంతో వేదమంతా చెప్పుకోలేకపోయినప్పటికీ కూడా ఒక్క రుద్రం ద్వారా వేదవేద్యుడైన పరతత్వాన్ని తలంచుకుని స్వామిని అనంత అనంత శక్తులతో లోకంలో ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కలిగించు. ఎవరికి? ధార్మికులకి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కలిగించు. ఆ విధంగా లోకక్షేమం కోసం దీన్ని వినియోగించాలని చెప్పుమాన్ శతరుద్రీయం పఠతి శ్రద్ధయా సహ. ఏ పురుషుడు శతరుద్రీయాన్ని శ్రద్ధతో చదువుతాడో దినే దినే అలా చదవగా అతడు మరణాత్ ఊర్ధ్వమైశ్వరం, వాడి జీవితం విడిచిపెట్టిన తర్వాత ఈశ్వర ప్రాప్తిని పొందుతాడు. జ్ఞానం లబ్ధ్వా సవిజ్ఞానాదేవ యాతి పరాంగతిం, అతడు పరమగతిని పొందుతాడు సుమా. అందుకే గృహస్థైశ్చ వనస్థైశ్చ తథైవ బ్రహ్మచారిభి అత్యాశ్రం ముందే చెప్పబడింది. అందుకు అందరి చేత జపించదగినటువంటిది ఈ రుద్రం అనేటువంటి మహామంత్రం సుమా, మహామంత్ర గుచ్ఛము. ఈ విషయం మనకు మహాభారతంలో అనేక పర్వాల్లో చెప్తూ కైలాస సంహిత అనే భాగంలో, ఇది మహాభారతంలోనే మనకు వస్తుంది ఈ భాగం, అక్కడ అనేక ఘట్టముల్లో రుద్ర వైభవాలు ఉన్నాయి. అవి చెప్పుకోవడమే చాలా రమణీయం అనుకోండి. మహాభారతంలో రుద్రం అనేది 9 రోజులు చెప్పచ్చు, అంత గొప్ప సబ్జెక్ట్ అది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ గొప్ప రుద్రోపాసకుడు, అందులో ఆయన ఇష్టదైవ, ఆయన ఆచార్యుడైన శ్రీకృష్ణుడు రుద్రతత్వాన్ని చాలా బాగా ఆవిష్కరిస్తాడు. అందులో సైంధవ వధకి ముందు రాత్రి అర్జునుడు ఆలోచనలో ఉన్నప్పుడు అతడు ప్రతిజ్ఞ చేశాడు, సూర్యోదయం లోపల అతడు తల తీసేస్తాను, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చగలనా అనే బాధతో అతడు ధ్యానం చేస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని కైలాసానికి వద్దకు తీసుకువెళతాడట. ఆ మానస సరస్సు దగ్గర ఉన్న కైలాసానికి తీసుకువెళ్ళాడు. భారతే కైలాసయాత్రాయా మానస సరస్థిత పాశుపతాస్త్ర ప్రసాదనార్థం. అక్కడికి తీసుకువెళ్ళి పరమేశ్వర సందర్శనం చేయించాడట. అంటే ఇక్కడ ఉన్నవాడిని అక్కడిదాకా తీసుకెళ్ళంటే ఆ టైంలో అక్కడి దాకా వెళ్ళాడా వచ్చాడా అంటే అర్థం సూక్ష్మదేహాన్ని క్షణాల్లో తీసుకువెళ్ళాడు ఆయన కృష్ణ పరమాత్మ. ఆ తీసుకువెళ్ళగానే ఎదుగా పరమేశ్వరుడు గోచరించాడు. ఆ గోచరించినప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించాడు, చూపించట చూపిస్తే పాశుపతాస్త్రం కనిపించింది. ఈ పాశుపతాస్త్రం చుట్టూ అనేకములైన భుజంగములు కాపలా కాస్తూ ఉన్నాయి, ఇక్కడ సర్పములు. ఈ సర్పములు జ్వాలలు వెళ్ళగరుక్కుతూ ఉన్నాయట. వాటిని చూశాడు వెంటనే కృష్ణ పరమాత్మ జానుభ్యామవనింగత, ఆ మోకాళ్ళు భూమికి ఆంచి రెండు చేతులు దోయిరించి శిరస్సు ఉంచి శతరుద్రీయ మంత్రాన్ని జపించాడు కృష్ణ పరమాత్మ. నమస్తే రుద్రమన్యవ అంటూ మొదలుపెట్టాడు. ఎప్పుడైతే కృష్ణుడు జపిస్తున్నాడో అర్జునుడు కూడా ఆయన పక్కన కూర్చుని ఆయనతో పాటు జపం చేస్తూ ఉంటే క్రమంగా ఈ సర్పములన్నీ చల్లబడి పాశుపతాస్త్రం అర్జునుని చేతికి వచ్చిందిట. మరి అంతకుముందు తపస్సు చేశాడండి, తపస్సు చేశాడు కానీ పాశుపతాస్త్రం ప్రయోగించవలసిన అవసరం ఇంతవరకు రాలేదు. ఆ తప ఫలితంగా ఉన్న దివ్యాస్త్రం ఈ క్షణం సిద్ధింపబడింది. అందుకు మళ్ళీ శతరుద్రీయమే అయింది. ఈ ఘట్టం మనకి చక్కగా మహాభారతంలో వర్ణించబడుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ అనేక చోట్ల ఈ రుద్రాన్ని జపించడం పూర్తిగా మన కుర్మ పురాణంలో మహాభారతంలో ప్రస్తావించబడుతుంది. అత్ర పూర్వం ఋషికేశో విశ్వాత్మా దేవకేశుత ఉపవాస వత్సరం కృష్ణ సదా పాశుపత వ్రత, సంవత్సరం పాటు ఉపవాస దీక్ష చేసి శ్రీకృష్ణ పరమాత్మ భస్మోద్ధూడిత సర్వాంగో రుద్రాధ్యయన తత్పర. ఇది విశేషం.
భస్మధారణ చేసి రుద్రాధ్యయనం చేసేట శిక్ష పరమాత్మ. ఎందుకయ్యా ఇంత పని చేసేవు అని అడిగేట అర్జునుడు. ఈ విషయం మన కూర్మ పురాణంలో చెప్తూ, మయా ప్రమాణం యదతో లోకస్తదను వర్తతే నా యాదేయోస్తి కశ్చిన్మే వర పాండవనందనా, నేను ఇదంతా ఎందుకు చేశాను అంటే నన్ను ప్రమాణంగా లోకం తీసుకుంటుంది గనక అందరినీ రుద్రం జపించడానికి ప్రోత్సహించడానికి నేను చేశాను, అంతేగాని నాకు ఒకడు వరం ఇచ్చేవాడు ఉన్నాడో చెప్పు అన్నాడు. నేనే సర్వలోకాలకి వరం ఇచ్చేవాడిని, నాకెవరైనా వరం ఇవ్వాలా, నేను చేశాను. అందుకు నాకు అభిన్నమైన ఆ పరమేశ్వరుణ్ణి నేను ఆరాధించాను అనే విషయాన్ని చక్కగా చెప్తూ, ఆరాధితవాన్ అహం ఆత్మానమాత్మనా, ఇది కృష్ణుడు చెప్పిన మాట, నన్ను నేను ఆరాధించుకున్నాను అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే పరమేశ్వరుడికి కృష్ణుడికి ఉన్న అభేదాన్ని ఆ పురాణం ఆ విధంగా చెప్పింది. ఇలాగ మనం రుద్రం యొక్క ప్రశస్తిని ఇన్ని విధములుగా గమనించాం. ఇప్పుడు రుద్రాభిషేకం చేసుకోబోతున్నాం, అంటే రుద్రాన్ని వినియోగించుకోవడం అభిషేకానికి. అయితే వేద ప్రతిపాదితమైన రుద్రమంత్రములు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపనయనాది సంస్కారములున్న వారు మాత్రమే అర్హులు అని సంప్రదాయం. సంప్రదాయాన్ని గౌరవించడం మన సంప్రదాయం, అంతే కదా. ఎందుకు అనే ప్రశ్న వేసామా, దుర్మేధ అవుతుంది. అందుకు ఆ జోలికి మనం వెళ్ళద్దు. ఎందుకు, సమాధానం తెలుసుకోవడానికి చాలా శోధన అవసరం అండి, అంత తేలిగ్గా లేదు. ఒక ఆయన కొన్ని మాటలు మనకి తర్కంలో చాలా బాగుంటాయి, కొంచెం ఆలోచిస్తే తర్కం వీగిపోయి. ఈ మధ్య ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు నియమంగా భోజనం చేసే వాళ్ల కోసం అని ఒక అన్నసత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ అన్నసత్రం ఏర్పాటు చేస్తే ఎవరి కోసం, భోజన విషయం నియమం ఉన్న వాళ్ళ కోసం, ఎక్కడ పెడితే అక్కడ తినం, ఎవరు పెడితే వాళ్ళు చూస్తే తినం, ఎందుకు జపము తపము చేసుకున్న వాళ్ళకి ఆహార నియమం అవసరం. వారి కోసం పెడితే వాళ్ళు పెట్టగాలేదు, మనం ఎందుకు పెట్టకూడదు అని వెంటనే లక్ష అన్నసత్రాలు వెలిసి, వాడు ఎందుకు పెట్టాడు వీడికి అర్థం కాదు. ఇలాగా కులాల ప్రాతిపదికగా విడదీస్తే ఒక మహా హైందవోద్ధారకుడు అక్కడ కనిపించి ఒక మాట అన్నాడు, అయ్యా ఇన్ని అన్నసత్రాలు పెట్టారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకలి ఉంటుందా, కులానికి ఆకలి ఉంటుందా, అందరు ఆకలి ఒకటే కదా అన్నాడు. వీడికని భలే చెప్పారండి అన్నాడు అక్కడ. భలే చెప్పలేదండి, ఆకలి అందరికీ ఒకటవచ్చు కానీ అన్నం అందరికి ఒకటి కాదు, ఆచారం ఒకటి కాదు. కుక్క ఆకలి ఏనుగు ఆకలి కూడా ఒకటే, ఆ మాటకు వస్తాయి. ఆకలి అందరికీ ఒకటే కానీ తినే పద్ధతి వేరు, ఎవరి జీవిత వ్యవహారాలు వరకుంటాయి. అలాగే ఒక విద్య అనేటటువంటిది ఒక టెక్స్ట్ బుక్ కాదు వేదం అంటే, ఎలా పెడితే అలా చదివిడా. వేదంలో ప్రత్యక్షరం పరమేశ్వర స్వరూపు. ఒక అగ్నిని ముట్టుకోవాలంటే ఒక నియమం ఉంది, ఒక విద్యుత్తుని వాడాలి అంటే ఆ విద్యుత్తు ముట్టుకునేటప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి షాక్ కొట్టకుండా. అలాగే వేదం అనేటువంటి ఒక పరమేశ్వర స్వరూపాన్ని స్పర్శించడానికి ఒక జీవన విధానం చెప్పింది సంప్రదాయం. ఆ జీవన విధానం అందరి వల్ల సాధ్యం కాదది, ఆ జీవన విధానానికి తరాలు తరాలు అంకితమైపోవాలి. వాటి కోసం ఉదయం లేచిన దగ్గర నుంచి వాడు ఆ బ్రాహ్మీమూర్తులు నిద్రలేవడం, స్నానం, సంధ్య, అందులో ఒక్కసారి నేర్చుకుంటే వచ్చేది కాదు, అది ఇంటి పరంపరను అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు వాడు. అందుకు వాడికి ఎక్కువ చెప్పక్కర్లేదు, వెంటనే అందుకుంటాడు వాడు. అలా వాడు అందుకుని ఆహార వ్యవహారాలు ఇవన్నీ లోపల జెనెటిక్స్ లో పూర్వతరాల నుంచి వచ్చి కూర్చున్నాయి. వీడు అనుష్ఠానం తద్వారా వాడికి తదర్హత వచ్చింది. ఆ వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు, ఈ మంత్రాధ్యయన శక్తితో వాడు పవిత్రుడై లోకాన్ని పవిత్రితం చేస్తున్నాడు. అది వాడి యొక్క పని, ప్రపంచంలో మంత్రశక్తిని కాపాడే పని వాడిది. అందుకు వాడు ఆ సంస్కారమును పొంది వైదికమైన రుద్రాన్ని వాడు జపిస్తున్నాడు. మరి మిగిలిన వాళ్ళ గతి ఏమిటంటే, మరి ఇంత గొప్పదే నేను రుద్రం చెప్పారే మీరు, మరి మనం చేయకపోతే ఎలా అండి అంటే, ఆ రుద్రతత్వాన్నే మహాభారతం అందజేసింది శతరుద్రీయం అనే పేరుతో. అదే శివరహస్యం అనే గ్రంథంలో మళ్ళీ చెప్పారు. ఆ రుద్రాధ్యాయంలో వేదంలో ఏం చెప్పబడిందో దాని యొక్క విషయములన్నీ ఇందులో కూర్చబడ్డాయి ఆ శతరుద్రీయ స్తోత్రంలో. అవి అందరూ జపించుకోవచ్చు. అలాగే మనకు ప్రసిద్ధంగా ఉన్నది, అవి దొరకకపోయినా కొన్ని మనకు చెప్పబడుతున్నాయి. ఒకటి మహాభారతంలో చెప్పిన శివ సహస్రం, కృష్ణుడు చెప్పినది అది, అందుకు అది కూడా రుద్రంలో ఉన్న విషయములన్నీ అందులో ఉన్నాయి. రెండవది లోకంలో చాలా ప్రసిద్ధిగా ఉన్నటువంటి శివ అష్టోత్తర శతనామావళి, చాలా గొప్పది. శివో మహేశ్వరస్యం భూ పినాకేశ శేఖర ఉన్నదే, ఇవి రుద్రంతో సమానమని చెప్పారు. పార్వతీదేవి జపం చేసేది ఆ శివాష్టోత్తరాన్ని, అంత గొప్ప విశేషం చెప్పబడింది. అందుకే పురాణములు ఎందుకు పుట్టాయో బాగా మీరు అర్థం చేసుకోండి. ఇది వేదం ఉంటూ ఉంటే పురాణం ఎందుకు పుట్టింది, ఒక విద్య యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోకుండానే మాట్లాడుతున్న రోజులు వచ్చాయి. ఎందుకంటే దుర్మేధలు గనక, ఇంతకుమించి మనం ఏమి నిర్వచనం చెప్పాలి. అక్కడ పురాణముల గురించి చెప్తూ ఒక మాట అంటారు, కృపయా మునినా కృతం, దయతో చేసేటండి వ్యాసదేవుడు.
ఎందుకంటే వేదములు అనంతములే, ఆ వేదాధ్యయనానికి కూడా కొందరికి అధికారం ఉంది, కొందరి నియమాలు ఉన్నాయే. మరి ఆ ఫలితం పొందాలంటే ఏం చేయాలి, ఇతరులు పొందాలంటే ఏం చేయాలి? అందుకు వైదిక సూక్తాలను తీసుకుని శ్లోక రూపంలోకి వాటిని మార్చి, అవే శబ్దాలని వాటిని మార్చి సమకూర్చాడు వ్యాసదేవుడు. ప్రతి పురాణంలా పనిచేశారు. ఉదాహరణకి వేదంలో ఉన్న సౌర అరుణ మంత్రములు, వీటన్నిటి యొక్క రహస్యాలన్నింటినీ కూడా ఆదిత్య హృదయం అనే దానిలో సమకూర్చారు. అది వాల్మీకి చేశారు ఆ పని. వ్యాసదేవుడు మహాభారతంలో కూడా ఆదిత్య సంబంధమైన అష్టోత్తర శతనామ స్తోత్రములు ఇవన్నీ పెట్టారు. ఇదంతా కూడా వేదముల్లో చెప్పబడ్డ సౌర మంత్రములన్నీ అందులో ఉన్నాయి. వాటికి నియమాలేం లేవు. నియమాలేం లేవంటే అర్థం పళ్ళు కూడా తొగ్గకుండా చదవచ్చు అని చెప్పాను అనుకోవచ్చు. నిత్య నియమాలు, శుచి నియమాలు, సాధారణ శుచి నియమాలు వాటికి ఉన్నాయి. అది అర్థం. స్నానం చేసి శుచిగా చదివితే చాలా మంచిది. అయితే భగవన్ నామస్మరణకి శుచి కుదిరినంత వరకు చేయడం, కుదిరినంత వరకు చేసి కుదిరినప్పుడు కృష్ణార్పణం చేసి చదవచ్చని, అది విశేషం. కానీ ఈ వేదాధ్యయనానికి ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది అందుకు సౌరారణ మంత్రములు అలా ఎలా కూర్పబడ్డాయో, అలాగే వేదాల్లో చెప్పబడినటువంటి అమ్మవారి సూక్తములు అన్నీ కూడాను దేవీ మహాత్మ్యం పేరుతో మార్కండేయ పురాణంలో కూర్చబడింది. రాత్రి సూక్తములు కాని, ఇంకా మహిషాంతగిరి సూక్తం, ఇవన్నీ కూడా వైదికమైన సూక్తమని అక్కడ సమకూర్చారు. ఇలా మనకి అన్ని వైదిక సూక్తముల్ని పురాణములు శ్లోక రూపాల్లో అందజేశాయి. మహాభారతంలో విష్ణు సహస్రనామం మనకు అలాగే వచ్చింది. అలాగే రుద్రం కూడా ఇన్ని రకములుగా మనకు అందజేయబడింది. వాటి మార్గంలో వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునేది కేవలం మంత్రానుష్ఠానం గురించి కాదు, ఆ మంత్రముల యందు చెప్పబడ్డ రుద్ర వైభవాన్ని మనం ఇక్కడ స్మరించుకోబోతున్నాం. అందుకు ఇది వినడం కూడా రుద్రాధ్యాయం చేసిన ఫలితమే. అనాచార పరంగా రుద్రాన్ని మనం అనుష్ఠించినట్లు కాకుండా శ్రద్ధగా విని ఆ వేద విజ్ఞానం అందరం గ్రహించవచ్చు. అందుకు ఇది మనం అవకాశంగా చెప్తూ ఉన్నాం. ఆ కారణం చేత విధి విధానంగానే వీటిని స్వీకరించాలి సుమా. అలా మనం వినియోగించేటప్పుడు మనకు శుచి మొదలైనవి లేనప్పుడు, ఇంకా ఇతర నియమాలు లేనప్పుడు మనం ఉండగలిగిన శుచి ఉండి ఆ నియమం పాటించే వాడిని పిలిపించి రుద్రం చేయించుతాం మనం. అవునా కదా? ఆలయాల్లో, వాటిలోని మన ఇళ్లలో కూడా రుద్రాభిషేకం చేయించుకుంటాం. ఏవైనా గ్రహదోషాలు బాగులేకపోయినా, అనారోగ్యాలు వచ్చినా రుద్రం గొప్ప మందు. ఎలాంటి గ్రహదోషాన్నైనా పోగొట్టగలదు. ఎలాగో అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకు రోగం ఎలా వచ్చిందో మనకు తెలియదు, అలాగే మన బాధలు ఎలాంటివో మనకు తెలియదు, అలాగే దాన్ని పోగొట్టగలిగే శక్తి ఉన్న ఔషధాలకు ఉన్నటువంటి శక్తి కూడా మనకు అర్థం కాదు. రుద్రంలో అన్ని శక్తులు ఉన్నాయి. అందుకే ఒక్క అభిషేకం చేసుకుంటే చాలు బాగుపడతామని మన పెద్దవాళ్ళు రుద్రాభిషేకాన్ని ప్రధానంగా చెప్పారు. అభిషేకం అనేక రకాలు. అభిషేక, జప, హోమ, పాఠ, నాలుగింట్లో వీటిని వినియోగించుకోవడం ఉంది. రుద్రానంతటిని జపం చేయడం అంటే బహు ఆవృతలతో దీన్ని జపించడం ఉన్నది. అలా కాకుండా పఠనం, రుద్రాన్ని ఒక్కసారి చక్కగా పఠించడం. రెండు, దానితో హోమం చేయడం. అది రుద్రైకాదశిని యాగం ఉంది, రుద్రహోమములు అని మనం చేస్తాం. అలాగే రుద్రాన్ని అభిషేకానికి వినియోగించడం. ఇన్ని విధములుగా రుద్రాన్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాము. అలా ఉపయోగించడానికి ఒక ప్రక్రియ చెప్పబడింది. వేద మంత్రాన్ని ఏ విధంగా ప్రయోగించితే ఫలితాలు పొందుతామో చెప్పే శాస్త్రాన్ని కల్పములు అని చెప్తారు. ఈ కల్పములు ఏర్పరిచినటువంటి వారు బోధాయనుడు, ఆపస్తంభుడు మొదలైనటువంటి సూత్రకర్తలు. వీరు ఆ వేదాన్ని ఏ విధంగా ప్రయోగించితే సిద్ధి పొందుతామో చెప్పినటువంటి వాళ్ళు. అలాగా రుద్రాభిషేకాన్ని ఏ విధంగా ప్రయోగించి సిద్ధుల్ని పొందాలో వేటికి ఏవో అనేక మంది మహర్షులు మనకు చెప్పారు. ఒకటి కాదు, కొన్ని రోగాలు పోగొట్టడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. మొత్తం 11 అనువాకాల్లో ఉన్నవన్నీ శివ మంత్రములు. అందులో ఒక్కొక్క మంత్రం మళ్ళీ ఒక్కొక్క రోగాన్ని పోగొట్టగలిగే శక్తి. అలాగే విప్లవాలను పోగొడతాయట. విప్లవం అంటే రాజ్యం

0: వింపజేసేవాడు పురోహితుడు. అది విశేషం. అందుకు రాజ్య వ్యవస్థలో పురోహిత, మంత్రి, సామంత ఈ వ్యవస్థ మన గ్రంథాల్లో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం మతాతీత రాజ్యాలు గనక పురోహితులు అనేటువంటి వ్యవస్థే తీసేసాం, అంటే ధార్మిక వ్యవస్థ తీసేసాం. ఈ వ్యవస్థ తీసిస్తే ఉపద్రవాల్ని, పాపాలని ఆహ్వానించేటువంటి ఒక వ్యవస్థని సృష్టించుకున్నామని అర్థం. అలాగని అక్కర్లేదా? రాజ్యం పాలించుతున్నారెవరో వారు పౌరోహిత్య వ్యవస్థ అక్కర్లేదు అనగలరా? వాడు పదవిలోకి గెలవాలి అంటే ముందు ఆలయాలన్నీ తిరుగుతాడు, ఇంట్లో హోమాలు చేయిస్తాడు, యాగాలు చేయిస్తాడు. వాడికి మాత్రం పురోహితుడు కావాలి, రాజ్యానికి మాత్రం పురోహితుడు అక్కర్లేదు. వాడు గుడికి వెళతాడు, వాడికి పూర్ణ కుంభాలతో స్వాగతాలు పలుకుతారు గుడిలో వాళ్ళు, ఎందుకు పదవిలో ఉన్నాడని. కానీ వీడు వెళ్ళి రాజ్యం క్షేమంగా ఉండాలని దండం పెట్టట్లే, వాడి ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని కోరుకొస్తున్నాడు. కానీ పాలకుడు నిజంగా దేశం కోసం హోమం చేయించినా యాగం చేయించినా అప్పుడు వాడు ఉత్తమ పాలకుడు అవుతాడు. అప్పుడు అలా చేయించేవారు. అందుకు కొన్ని మంత్రములు కూడా ఇందులో చెప్పబడ్డాయి, అవన్నీ నేను వివరంగా ఇందులో చెప్పలేను గనక మీకు అవగాహన కోసం చెప్తున్నాను. ఇందులో కొన్ని మంత్రాలని ప్రయోగిస్తే అనేక ఉపద్రవాలు పోతాయి, ఉపఘాతాలు పోతాయి అని విశేషాలు చెప్పబడుతున్నాయి. ఒక్కొక్క మంత్రం జపించే విధానం, ఎన్ని మార్లు జపించాలి, దానితో హోమం ఎలా చేయాలి, ప్రక్రియలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చినవి మన కల్పశాస్త్రము అని చెప్పబడుతున్నది. అలా చెప్పిన వాటిలో మన నిత్యంగా వ్యవహారంలో ఉండే ఒక విషయాన్ని తెలుసుకుందాం. అదేంటంటే మహన్యాసం. మహన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం మనం చేస్తాం. మహన్యాసమని, లఘున్యాసమని ఇన్ని రకములుగా ఉన్నాయి. ఇప్పుడు మనకు లోకంలో ప్రసిద్ధంగా ఉన్న మహన్యాసం మాత్రం బోధాయనుడు అనే మహర్షి ఇచ్చినటువంటి మహన్యాసాన్ని మనం వాడుతున్నాం. న్యాసము అంటే ఉంచుట, మహన్యాసం అంటే బాగా ఉంచుట అని అర్థం. ఏమిటి బాగా ఉంచడం? పరమేశ్వరుని యొక్క శక్తిని మన శరీరము నుండి ఉంచుకొనుట. ఉంచుకొనుట అంటే ఎక్కడి నుంచి తెచ్చా? తెచ్చే కాదు, ఎందుకంటే సెల్లో ఛార్జ్ అయిపోతే ఛార్జ్ చేసుకుంటాం, ఛార్జింగ్ ఏ న్యాసం అంటే. అలా కాకుండా ఇది ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు, మనలో కూడా అదే ఉంది. అది ఎలాంటిది అంటే నిప్పు చుట్టూ నివురు కమ్మితే ఆ నివురుని ఊది నిప్పును రగుచుకున్నట్లుగా మన ప్రతి ఇంద్రియాల్లో పేరుకుపోయిన మాలిన్యాన్ని తొలగించి శుద్ధి చేసే శక్తి మహన్యాసంలో ఉంది. శరీర శుద్ధ్యర్థం అంటారు. శరీర శుద్ధి మంత్రంతో అవుతుందా? షికాయో, సున్నిపిండో, లేదా ఒక 100 సబ్బులో అవి ఉపయోగించారు, కానీ రుద్రం ఉపయోగిస్తే వస్తుందా? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పాపపు ఆలోచనలు, పాపపు స్వభావం ఎలా పనిచేస్తాయి అంటే ముందు అంతరంగంలోంచి అది పనిచేసి పనిచేసి పనిచేసి ఈ అంతరంగం ఏ శరీరంలో ఉందో ఆ శరీరంలో రక్తంలో ఎముకల్లో ప్రవేశిస్తుందిట, చర్మంలో ప్రవేశిస్తుంది, సప్త ధాతువుల్లోకి ప్రవేశిస్తాయి పాపములు, ప్రసరించి దేహమంతా పాపమయం చేస్తాయి. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పాపాలను పోగొట్టగలిగే శక్తి రుద్రానికి. అందుకే త్వగస్థిగతై సర్వ పాపై ప్రముచ్యతే అన్నాడు. త్వక్ అస్థిగతై, నీ చర్మంలో నీ ఎముకల్లో పేరుకుపోయిన పాపమని పోగొట్టగలిగే శక్తి ఆ రుద్రం చెప్తూ ఒక్కొక్క శరీర భాగాన్ని స్పృశిస్తూ శిరాది శిరస్సు నుంచి పాదం వరకు, పాదం నుంచి శిరస్సు వరకు ఎన్ని రకములు పంచాంగ న్యాసములు, 5 విధములైన న్యాస విధానాలు ఉన్నాయి. అందులో మళ్ళీను ఒక్కొక్క దానిలో కొన్ని కొన్ని రకాలు. ముందు చేతులకు చేసుకోవడం, పాదములకు, ప్రతి ప్రక్రియలో శరీరంలో ప్రతి అణువులో కూడా రుద్రతేజాన్ని మనం ధ్యానం చేస్తాం. తద్వారా ఆ మంత్రశక్తి ప్రసరించి ఆ త్వగత్ స్థిగతై అంతరంగం నుంచి పుట్టుకొచ్చిన పాపం శరీరంలో మొత్తం నిండిపోతే దాని శుద్ధి ఎలా మొదలవుతుందంటే శరీరాన్ని శుద్ధి చేసి శుద్ధి చేసి అంతరంగాన్ని చేస్తుంది.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు shivam.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ shivam.org.
0: ఇంకా నారాయణుడు ఆ రాక్షసులు ఎక్కడున్నారా అని చూస్తూ ఉంటే అగ్నిదేవుడు ఆయనకి సూచన చెప్పేశాడు, ఫలానా చోట నా గర్భంలో ఫలానా ఆశ్రమంలో దాచినది అని. వెంటనే నారాయణుడు అక్కడికి వెళ్ళాడు. భృగుపత్ని అడ్డగించింది వెళ్ళనివ్వకుండా. అప్పుడు ఏం చెయ్యాలి కర్తవ్యం? నిర్దాక్షిణ్యంగా సుదర్శన చక్రంతో ఆమె శిరస్సును ఖండించి ఆ రాక్షసుని కూడా సంహరించి నారాయణుడు వెళ్ళిపోయాడు. ఇది కథ. ఈ కథ మనకి రామాయణంలో కూడా కనబడుతుంది మీరు గమనించితే. ఎక్కడ అంటే తాటక సంహార సమయంలో రాముడు సంహరించనా వద్దా అని తటపటాయిస్తుంటే విశ్వామిత్రుడు నిస్సందేహంగా సంహరించు అంటూ కొన్ని ఉదాహరణలు చెప్తాడు. రాక్షస శక్తుల్ని

దుష్టత్వాన్ని కలిగి ఉన్నటువంటి అప్పుడు వీడి స్త్రీయా బాలకుడా అనే విచారం పనికిరాదు సుమా. ఎందుకంటే నువ్వు పూర్ణ లోకశ్రేయస్సు కోసం ఒక చిన్న పాపం చేసినా తప్పులేదు, అది చేయాలి తప్పదు, అందువల్ల సంహరించు అని మనకి విశ్వామిత్రుడు చెప్పడం వాల్మీకి రామాయణంలోనే మనకు కనబడుతుంది. ఇలాగ విష్ణు ఒకప్పుడు చేశాడు, భృగుపత్ని సంహరించాడన్న మాట కూడా చెప్తాడు ప్రమాణంగా, అందువల్ల నువ్వు సంహరించచ్చు అని. ఈ భృగుపత్నిని సంహరించిన ఘట్టం ఇది. ఇది అయిన తర్వాత లోకమంతా క్షేమంగా ఉంది. కానీ విష్ణువు స్త్రీ హత్య చేశాను అని ఆ పాప నివారణ కోసం శివారాధనకు సిద్ధమయ్యాట. ఇక్కడ మనం గమనించవలసిన మరో విషయం ఉంది. విష్ణువుకి పాపమేమిటి అని, భగవానుడికి పాపపుణ్యాలు లేవు, కానీ ఆయన ఏర్పరిచిన లోక నియమం వేద నియమంలో ప్రకారం లోకమంతా నడవాలి, దానికి పాపపుణ్యాలు ఉన్నాయి. తాను ఏర్పరిచిన వేద నియమాన్ని తానే పాటిస్తాడు, అది ఇక్కడ గమనించవలసినది. తనకు అవసరం లేకపోయినా ఎందుకు పాటిస్తాడంటే తాను పాటించకపోతే తర్వాత వాళ్ళందరూ పాటించరు, కనుకనే దేవతలు కూడా నియమబద్ధులై ఉంటారు, ఎవరు కానివ్వండి. అందుకే అవతార పురుషుడిగా అవతరించినప్పుడు కూడా రామచంద్రమూర్తి రామేశ్వరంలో లింగ ప్రతిష్టాపన చేయడానికి కారణం ధర్మార్థం అనేక పనులు చేస్తాం, చేసినప్పుడు తెలుసో తెలియకో జ్ఞాతాజ్ఞాతంగా దోషాలంటూ జరుగుతాయి, ఆ దోషానికి పరిష్కారం కూడా చేయవలసిందే. అందుకోసం చక్రవర్తుల ఎందరో శివలింగ స్థాపనలు చేయడం మనకు ముందు నుంచి కనబడుతుంది, చరిత్ర తిరగవేస్తే. ఇది సంప్రదాయం, ఇదంతా తెలుసుకోవాలి. మహామహారాజులు ఆలయాలు నిర్మాణం చేసినప్పుడు కూడా ఇటువంటివి చేశారు. ధర్మరాజాదులు ఎన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేశారు, కాశీక్షేత్రంలో ఎందరెందరో ప్రతిష్ఠలు చేసి శివలింగాలు ఉన్నాయి. అలాగే శ్రీశైలం వెళ్ళి చూస్తే పాండవుల ప్రతిష్ఠిత లింగాలు ఉన్నాయి, రామ ప్రతిష్ఠిత శివలింగాలు ఉన్నాయి. అలాగే నారాయణుడు శివారాధన చేశాడట. అయితే ఎందుకు అనేది కారణం చెప్పుకున్నాం. ఇలాగే శివుడు కూడా చేశాడు ఒకప్పుడు. అది ఎలాగో అంటే బ్రహ్మదేవుడు మొదట 5 ముఖాలు ఉన్నాయి ఆయనకి, 5వ ముఖంతో ఆయన అసత్యం చేసి శివనింద చేశాడు. వెంటనే శివుడి నుంచి భైరవ రూపం ఆవిర్భవించి ఆయన యొక్క వదనాన్ని చించివేసింది. అయితే ఇక్కడ ఖండించక తప్పదు ధర్మం కోసం, కానీ ఖండించినా అదే సమయంలో బ్రహ్మహత్య పాతకం వచ్చింది కాలభైరవుడికి. అందుకోసం నువ్వు భిక్షెత్తుకోవయ్యా, బ్రహ్మహత్య పాతకం పోయే వరకు పంపించాడు. ఏమ ఆయనకి భిక్షెత్తుకుంటే కానీ పోదా? కాదు, అది ధర్మం అన్నమాట. అందుకోసం కాలభైరవుడు శివస్వరూపుడైనప్పటికీ భిక్షాటన చేశాడు. ఆయనకి పాపం ఎక్కడ పోయింది అంటే వైకుంఠానికి వెళితే విష్ణువు అక్కడ ఆయన కూర్చోబెట్టి లక్ష్మీదేవి చేత భిక్ష పెట్టిస్తే అప్పుడు పోయింది కానీ బ్రహ్మహత్య పాతకం. కనుక తన పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఆయన విష్ణువుని ఆశ్రయిస్తే విష్ణువు శివుణ్ణి ఆశ్రయించాడు. ఇది గమనించాలి. అంటే ఆ పురాణంలోంచి ఈ పురాణంకి వచ్చి రెండు సమన్వయించుకుంటే మనకు సమాధానం లభిస్తుంది, ఎక్కడికక్కడ ఆగిపోకూడదు. అందుకే పురాణ విద్య అంతా కలిపి ఒకటి, 18 పురాణాలు అంటే 18 అధ్యాయాలు అని భావన చేయాలి మనం, అంతా కలిపి ఒక విద్య. ఇలా గమనించాలి పురాణ విద్యని. కనుక పురాణ ప్రవచనం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకుపోవడం కాదు, వ్యాఖ్యానించి సమన్వయం చేస్తూ వెళ్ళాలి. అందుకే పురాణ అర్థ విధుల చేత పురాణం వినమన్నారు. పురాణవేత్త వేరు, పురాణ అర్థవేత్త వేరు, పురాణం యొక్క హృదయం ఇది. ఇలా గమనించుతూ మనం వెళ్ళాలి. అంటే తనని తాను శుద్ధం చేసుకోవడానికి దేవతలే ఎంత ప్రయత్నిస్తున్నప్పుడు మనం నిత్యం శుద్ధత కోసం ఎంత ప్రయత్నించాలో ఆలోచించండి. అది ఇక్కడ గమనించవలసిన మరో విషయం. ఈ విధంగా నారాయణుడు ఈ భృగుపత్ని జనితమైనటువంటి పాపం పోగొట్టుకోవడానికి పనిచేశాడు. అయ్యా ఎందుకు ఆ పనిచేయడు, అసలు ఆమెను చంపకుండా ఉంటే బాగుండేది కదా అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ గమనించితే మన శరీరంలో ఒక వ్రణం లేచిందనుకోండి, ఆ వ్రణాన్ని కొయ్యాలి తప్పదు. వ్రణాన్ని కొయ్యాలంటే శరీరానికి గాయం చేయాలి. ఈ శరీరానికి గాయం చేయడం ఎందుకు, వ్రణాన్ని ఉండనివ్వండి అంటే తర్వాత శరీరమే ఉండదు. అందువల్లనే శరీరానికి గాయమైనా వ్రణాన్ని కోసిపారేసి, అయితే గాయం వ్రణాన్ని తీయడానికి గాయం చేసాం కనుక గాయం మనల్ని ఏం బాధించదులే అనడానికి లేదు, అది బాధిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే సెప్టిక్ అయి మరో వ్యాధి తయారవుతుంది, అందువల్లనే ఆ గాయానికి మళ్ళీ మందు పూస్తాం. అలాగే రాక్షస సంహారం చేసిన దానికోసం వెళ్ళేటువంటి మార్గంలో అనివార్యంగా కొంత ఇటువంటి పనులు చేయాల్సి వస్తుంది, అది పోగొట్టుకోవడానికి లేపనం పూసినట్లు అనమాట ఇటువంటివి, ఈ పాప పరిహారం కోసం. ఇవి రహస్యములు. ఈ విధంగా ఆయన ఆరాధన చేసేట శివుని, అది కూడా చక్కగా స్నానాదులు చేసి భస్మధారణ చేసి రుద్రాక్షలు ధరించి శివుని ఆరాధిస్తూ ఉంటే శంకరుడు ఎలాంటి దర్శనమిచ్చాడు. శంకరుడి దర్శనాలు మాత్రం మనం గమనించుతూ ఉండాలి. ఒక్కొక్క దర్శనంలో ఒక్కొక్క విధమైన విశేషాన్ని చూపిస్తాడు ఆయన. ఆ విశేషం ధ్యానించగానే ఒక్కొక్క ఫలం వస్తుంది.
భగవంతుడు ఒక్కడైనా ఇన్ని రూపాలు, ఎందుకంటే ఒక్కొక్క రూపం వల్ల ఒక్కొక్క ఫలం మనలోకి వస్తుంది. నిన్న మనం తెల్లని రూపంతో ధవళాకృతితో ధవళేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. అది సర్వదేవమయమై సర్వ ఆయుధ శక్తులతో ఉన్నటువంటి వాడు ఉపమన్యువుకి ఎలా కనబడ్డాడని. ఇప్పుడు ఈయనకి కనబడ్డ మూర్తి పేరు సోమాస్కందమూర్తి అనేటువంటి వాడు. సోమాస్కంద ఉపాసన అని ప్రత్యేకమైన ఉపాసన విధానం ఉంది. సా ఉమా స్కంద సోమాస్కంద అన్నమాట. స్కందుడు అంటే కుమారస్వామి, ఇక ఉమా. శివుడు కూర్చునుంటే ఆయన పక్కన తల్లి కూర్చుందిట, వీళ్ళిద్దరు మధ్యలోని నెలల బాలుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు ఉన్నట్ట. ఎంత చక్కటి విశేషం చూడండి. ఇలా భావన చేసి చేస్తే వచ్చే సిద్ధి వేరు. ఇక్కడ పూర్ణ వాత్సల్య స్వరూపాలుగా ఉంటారు ఇక్కడ, ఎందుకంటే అబ్బాయి ఉన్నాడు కనుక. ఆ తల్లిదండ్రులు పరమ వాత్సల్య స్వరూపంతో ఉంటారట. ఈ సోమాస్కందమూర్తి ఉపాసన మనకి పెద్ద పెద్ద ఆలయాల్లో ప్రత్యేకంగా కనబడుతూ ఉంటుంది. ప్రదోష కాలంలో సోమాస్కందుడిని ప్రత్యేకించి పూజ చేస్తారు, ప్రభాత కాలంలో దక్షిణామూర్తిని ఆరాధిస్తారు, మధ్యాహ్న సమయంలో శబరమూర్తిని, సాయం సమయంలో నటరాజస్వామిని, ఇక గణపతి కుమారస్వామితో ఉన్న శివుని లేదా సోమాస్కందుని, ఈ మూడిట్లోని దేన్నైనా ఆరాధించవచ్చు. ఈ సోమాస్కంద ఉపాసన చాలా విశేషమైనటువంటిది. ఈ సోమాస్కందమూర్తి దర్శనం ఇచ్చాట. అది కూడా ఎలాగో అంటే ఆ శివుడు చక్కటి సువర్ణ అలంకారాలతో కనబడ్డాడు. ఆయనకి కేవలం సర్పాల అంటే ఎలా కావాలంటే అలా కనబడగలడు ఆయన. అందువల్ల దివ్యమైన అలంకారములతో కనబడ్డట. ఇక ఆ తల్లి ఐశ్వర్యాలకి మూలమైనటువంటి జగదీశ్వరి. ఆ తల్లి ప్రకాశిస్తూ ఉన్నది. ఆ నడుమ పిల్లవాడు ఎలా ఉన్నాడు అంటే బోసి నోటిలో రెండే రెండు పళ్ళ మొలుస్తూ ఉన్నాయట అప్పుడప్పుడే, దానితో చిరునవ్వు నవ్వుతూ ఉన్నట్ట. అందులోనే అమ్మ ఇచ్చిన శక్తాయుధం పట్టుకున్నాడు. చక్కని అమ్మ వేసినటువంటి అలంకారాలతో ప్రకాశిస్తూ పులిగోరు కూడా ఉంది మధ్యలోని, దానితో ఆయన స్వర్ణ వపుషం బంగారు రంగుతో మెరిసిపోతున్నట్ట. అలాంటి స్కందమూర్తి వీళ్ళు ముగ్గురు కనబడ్డారు నారాయణునికి. కనబడిన వెంటనే ఆయన ఆనందపరశుడి స్తోత్రం చేస్తాడు. అలా విష్ణువు చేసిన సహస్రనామ స్తోత్రములు కూడా ఉన్నాయి. విష్ణువు చేసిన సహస్రనామ స్తోత్రములు అక్కడ చెప్పబడతాయి. ఆ తర్వాత ఆయన నీకింకేంటి కావాలి, నువ్వు ఏ ప్రేమతో నన్ను ఆరాధించావో ఆ ప్రేమతో నీకు కనబడ్డాను, ఇంకేం కావాలి అంటే ఈ సోమాస్కందమూర్తిని నిత్యం ఆరాధించేటట్టుగా నాకు మణిలింగంగా నువ్వు లభించాలి అన్నాడు. అప్పుడు ఒక మణిలింగం ఆవిర్భవించింది అక్కడ. ఆ మణిమయమైనటువంటి లింగాన్ని ఒక పేటికలో పెట్టి ఆయన హృదయానికి హత్తుకునేలా పెట్టుకుని యోగ నిద్రకు వెళ్ళేట. ఆ యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆ స్వామి యొక్క, నారాయణ స్వామి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలకి ఆయన శరీరం కదులుతూ ఉన్నది ఒక అలవలే. అప్పుడు ఈ పెట్టెలో ఉన్న శివుడు కూడా అలా కదులుతూ ఉన్నట్ట. ఆయనకి శివునికి మహదానందం అనిపించిందిట. ఒక ఉయ్యాల లూగుతున్నట్లుగా ఆ నారాయణ వక్షస్థలం మీద కదులుతూ ఉన్నట్ట. అంత ఆనంద ప్రసూడయ్యట. అయితే ఇక్కడ ఆ నారాయణ హృదయం మీద ఈ శివశక్తి కలిసిపోవడం వల్ల దేవతాశక్తి ఇంకా దుగునీకృతమైపోయింది. దానితో రాక్షసులకు భయం పట్టుకుంది. ఎలాగైనా దాన్ని అపహరించాలని వాళ్ళు విహరించడం మొదలు పెడుతున్నారు. వాళ్ళ వల్ల కావడం లేదు. ఆ సమయంలో ఇంద్రుడు వెళ్ళి, ఈయన యోగ నిద్రలో కూర్చుంటే ఈ రాక్షసుల పెడత మళ్ళీ నాకెక్కడొస్తుందో అని భయపడ్డాడు. వెళ్ళి నారాయణ్ణి ధ్యానం చేసేట. అప్పుడు నారాయణుడు కొంతసేపటికి యోగ నిద్ర నుంచి వెలికి వచ్చి ఆ శివలింగాన్ని తీసుకుని ఇంద్రునికి ఇచ్చాట. అప్పటి నుంచి ఇంద్రుడు ఆ మణిలింగాన్ని ఆరాధన చేస్తూ స్వర్గంలో ఉన్నాడు. ఆ సోమాస్కందమూర్తిని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య సమృద్ధి బాగా పెరిగిందిట. ఇటువంటి ఆ ఇంద్రుడు భూలోక చక్రవర్తి అయినటువంటి ముచికుందుడు అనేటువంటి ఒక మహాత్ముని తన స్వర్గానికి తీసుకెళ్ళాడు ఒకసారి. అంటే మన దేశాన్ని ఎలాంటి చక్రవర్తులు పాలన చేశారంటే ఊర్ధ్వలోక గమనం చేయగలిగిన తపశ్శక్తి కలిగినటువంటి చక్రవర్తులు వారు. అది గమనించాలి. ఊర్ధ్వలోక గమనం చేయగలిగిన తపశ్శక్తి వారి వద్ద ఉంది. అలాంటి మహాచక్రవర్తులు వీరందరూ ప్రాతస్మరణీయులైన చక్రవర్తులు. మాంధాత, ముచికుందుడు వీళ్ళందరూ కూడా దివ్య చక్రవర్తులు. వీళ్ళు అంటే దేవతాశక్తి కలిగిన చక్రవర్తులు. ఆ ముచికుందుడు అప్పటికే కొన్ని యుగాలు పాలన చేస్తున్నట్టు అతను. అంత దీర్ఘాయువైనటువంటి మహాచక్రవర్తి. ఆ చక్రవర్తిని ఒకసారి స్వర్గానికి తీసుకువెళ్ళేట్టు ఈయన. ఎందుకంటే వాళ్ళ దేవదానవుల సంగ్రామంలో కూడా ముచికుందుడు సహకరించేవాట. అంత శక్తి కలవాడు. తీసుకువెళితే ఉదయాన్నే ఇంద్రుడు శివారాధన చేస్తూ ముచికుందుడిని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఆ దివ్యమైన లింగాన్ని అతడు ఆరాధన చేస్తూ ఉంటే ఇతడికి మహదానందం కలిగింది. ఆ శివలింగం నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి ఆరాధన చేసుకుంటానన్నాడు. ఇది నేను ఇవ్వను, నా విష్ణు ఇచ్చాడని చెప్పాట ముచికుందుడు. అప్పుడు ఆ ముచికుందుడు నారాయణ ఆరాధన చేశాడు.
అప్పుడు కొంతకాలం ఆయనకి ఇయ్యవయ్యా, భూమిలో కూడా ఐశ్వర్యం వస్తుంది అని నారాయణుడు ఆజ్ఞాపించాడు. సరే ఇస్తానని చెప్పి దానికి నకలు తయారు చేసి ఇచ్చాడు ఆయన. ఇదేమిటి అనుకుని ఆయన తీసుకొచ్చాడు. అప్పుడు ఆయన అంతర్వాణి చెప్పింది ఇది నకలు అని. మళ్ళీ వెళ్ళి అడిగితే మళ్ళీ ఇచ్చాట. అలా 6 మార్లు నకళ్ళే ఇచ్చాట. ఇంకా లాభం లేదు ఇది, ఇంకా ఏమైనా బాగున్నదాంటిని మరోసారి నారాయణుడు మందలింపజేసేట. అప్పుడు నారాయణుడు నీకేమి స్వర్గలక్ష్మి తరిగిపోదులే, నేను అనుగ్రహిస్తున్నాను ఇవ్వని చెప్పాట. అప్పుడు ముచుకుందుడు తీసుకొచ్చి దాన్ని ఆరాధించాడని ఆ దివ్యలింగం తిరువారూరు క్షేత్రంలో ఇప్పటికీ ఆరాధనలు పొందుతుంది అని చెప్తారు దక్షిణాదిలో. అటువంటి దివ్యలింగం ఈ విషయమైనటువంటి వృత్తాంతం అంతా కూడా ఉపమన్యు మహర్షి మహర్షులకు చెప్తున్నాడు. అయితే ఈ ముచ్చుకుందుడు అంతటి గొప్పవాడు అనేది చూస్తే ఇంత భాగ్యం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ భాగ్యం కావాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అనే మాట గుర్తుపెట్టుకోండి. అది మాటి మాటిగా అనుకోవాలి. సర్వైశ్వర్య ప్రదాయకుడు ఈశ్వరుడు. అందుకే ఈశ్వరారాధన చేసిన వాళ్ళకి ఐశ్వర్యాలు కొదవండదు అని చెప్తారు. ఎందుకంటే ఆయన విభూతి ప్రదుడు. విభూతి అంటేనే ఐశ్వర్యం. అఖండములైన ఐశ్వర్యములన్నీ బూడిద రూపంలో ఆయన దగ్గర ఉండిపోయాయి. ఒక్కొక్క కణంలో ఇంద్రాది ఐశ్వర్యాలకు మించిపోయిన ఐశ్వర్యాలు ఉన్నాయట ఆయన దగ్గర. అందుకే ఆ నాట్యవేళ ఆ విభూతి కణాలు వెదజల్లబడుతూ ఉంటే దేవతలు దాన్ని నెత్తిమీద ధరించాలనుకుంటారట. ఎందుకంటే ఒక్క కణం పడ్డా వాడు ఇంద్రుడిగానే గొప్పవాడైపోతాడు. అంత ఐశ్వర్యం విభూతిలో దాగి ఉంది. అందుకే శివుణ్ణి స్మరించి విభూతి ధారణ చేస్తే ఐశ్వర్యం లభిస్తాయని చెప్తారు. అలాంటి ఐశ్వర్య ప్రదాయకుడు ఈశ్వరుడు. ఇక్కడ ముచుకుందుడు కైలాస పర్వత ప్రాంతంలో ఉన్న వృక్షాలలో తిరిగే ఒక వానరంగా ఉండేవాడు. అక్కడ ఒకసారి అమ్మవారితో సహా అయ్యవారు విహారం చేస్తూ ఉంటే శివుడు పార్వతీ సమేతుడే విహరిస్తున్నాడు. అలా వస్తూ ఒక బిల్వ వృక్షం క్రింద కూర్చున్నాడు ఆయన. ఆ చెట్టు మీద ఉందిట ఈ వానరం. దానికి సహజ లక్షణంతో అటు ఇటు తిరుగుతుంది. ఆ తిరుగుతున్నప్పుడున్న ఆకులు అవన్నీ తెంపివేస్తుంది. అలా శివుని పాదాల మీద సరిగ్గా 108 దళాలు పడ్డాయట అక్కడ. అది ప్రదోష వేళ. ప్రదోషం ఎటువంటిది అంటే, ప్రదోషం అంటే ప్రదోషం రజనీముఖం. రాత్రికి ప్రారంభ సమయం అంటే సాయంత్రం అనమాట. ఆ సమయంలో ఒక్కసారి ఎక్కడున్నా సరే శివ అనుకోమన్నారు. కంచి పరమాచార్యులు చెప్తారు ప్రదోషం అనేది గొప్ప విశేషమయ్యా, దాన్ని వృధా చేసుకోవద్దు, వీలైతే శివాలయానికి వెళ్ళండి, లేదా ఇంట్లో శివారాధన చేసుకోండి, రెండూ కుదరకపోతే ఎక్కడుంటే అక్కడ శివశివ అనుకోండి అని చెప్పారు. అది ప్రదోష అనుకున్న విశిష్టత. ఒక్కసారి స్మరిస్తే చాలు ప్రదోషంలో. అలాంటిది ప్రదోష వేళ శివునికి ఒక్క బిల్వదళం వేసినా అఖండ ఐశ్వర్యాలు వస్తాయి. అలాంటిది 108 బిల్వదళాలు అతడు వేశాడు. ఆ కోతికి వేస్తున్నట్టు తెలియదు, కానీ వేయించుకుంటున్న వాడికి తెలుసది. మనం చేసే ప్రతిదాన్ని గమనిస్తూ ఉంటాడు పరమాత్మ, అది విశేషం. ఆ ఒక్క ఫలితం వల్ల వెంటనే అన్నట్ట, నువ్వు ధన్యుడివి, అనంతకాలం నువ్వు లోకపాలన చేస్తావు సుమా. అంటే అసంఖ్యాక కాలం అనమాట, లెక్క పెట్టనంత కాలం పాలన చేస్తావు నువ్వు అన్నాడు. ఆ ముచ్చుకుందుడు ఏ యుగాల నాటివాడో, అన్ని యుగాల నుంచి ఉన్నటువంటి వాడు, దేవతలకు సహాయపడి కొంతకాలం విసిగిపోయాడు. విసిగిపోయి కైవల్యం కావాలన్నట్టు ఇంకా నీకు సమయం ఉందని చెప్పారు. దానితో పోనీ ఆ సమయం వచ్చే వరకు శుభ్రంగా నిద్రపోతానన్నాడు. ఆ నిద్రపోతున్నవాడు గుహలో ఉండగా అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి కృష్ణ పరమాత్మ అతన్ని తరింపజేశాడు. అంటే శివుడిచ్చిన వరాన్ని పండింపజేసిన వాడు కృష్ణుడు. అంటే ఆ శివుడే కృష్ణ రూపంలో అనుగ్రహించాడు ముచ్చుకుందుడిని. ఇది భాగవతంలో ముచ్చుకుందుడిని కృష్ణుడు అనుగ్రహించడం వస్తుందన్నమాట. ఆ ముచ్చుకుందుడికి పాలన సమయంలో ఇంద్రుడి ద్వారా వచ్చినటువంటి వాడు సోమాస్కందమూర్తి అనేటువంటి విషయం. ఇలాగే నారాయణుడు అనేక అవతారాల్లో శివారాధన చేసిన విషయం మనకి మహాభారతంలోనే కనబడుతుంది. మహాభారతం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అది కృష్ణ ప్రధానమైన గ్రంథం, కానీ సమస్త వేదసారం అందులో ఉంటుంది కనుక అన్నీ చెప్పబడతాయి. అందులో నారాయణుడు అవతారం కపిల మహర్షి. దేవహూతి కర్దమ ప్రజాపతులకి అవతరించిన నారాయణ అవతారం కదా కపిల మహర్షి అంటే. అందుకే మహర్షి కపిల ఆచార్య కృతజ్ఞోమేది నీపతి అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనం అంటాం. ఆ మహర్షి అయిన కపిలాచార్యుడు సాంఖ్యయోగం అనేటువంటి గొప్ప యోగ విద్యను ప్రసాదించినటువంటి వాడు. ఆ యోగానికి ఆచార్యుడు ఆయన. ఒక యోగీశ్వర అవతారం అన్నమాట. నారాయణుడు అనేక అవతారాలు ఇచ్చాడు. ధర్మరక్షణ కోసం ఒక గృహస్థ అవతారం, ప్రవృత్తి మార్గానికి ఒక అవతారం, నివృత్తి మార్గానికి, అన్ని మార్గాలకి ఆయన మార్గదర్శకుడే అవతారాలు ఇచ్చారు. అలాగే కపిలాచార్యుడిగా అవతరించినప్పుడు కూడా కపిలశ్చ తతప్రాహ సాంఖ్యర్ దివ్య సమ్మత సాంఖ్య దివ్యర్షి సమ్మత మయా జన్మాన్యనేకాని భక్త్యాచారాధితో భవ ప్రీతశ్చ భగవాన్ జ్ఞానం దదౌ మమ భవాంతకం.
ఈ మాట కూడా కృష్ణ పరమాత్మ భారతంలో చెప్తాడు ఒకనొక సందర్భంలో. నేను కపిలాచార్యుడిగా ఉన్నప్పుడు దేవ మహర్షులు కూడా సమ్మతించేటువంటి సాంఖ్యమతాన్ని నేను చెప్పాను. దానికి ముందుగా నేను శివుణ్ణి ఉపాసన చేశాను. ఎందుకంటే ఆ శివోపాసన వల్ల నాకు ఆ సాంఖ్య జ్ఞానం సంప్రాప్తింపజేసుకుని దాన్ని లోకంలో వ్యాప్తి చేశాను అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మయా జన్మాన్యనేకాని భక్త్యా ఆరాధితో భవః, నా ప్రతి అవతారంలో కూడా భక్తితో ఆరాధింపబడుతూ ఉంటాడు భవుడు శంకరుడు. ఆ విధంగా కపిల మహర్షిగా సాంఖ్య విద్యను పొందాను అని చెప్పారు. అలాగే పరశురాముడు పరశువును పొందిన విషయం నిన్ననే మనం ప్రస్తావించుకున్నాం. ప్రతి అవతారంలో కూడా నారాయణ అవతారంలో రుద్రనారాయణులు ఇరువురు కలిసి పనిచేస్తారు. ఆయన నరసింహాకృతిగా వచ్చినప్పుడు రుద్రశక్తి ముఖంలోకి వచ్చి కూర్చుందిట. అందుకే పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నరసింహ అని అన్నమయ్య కీర్తించారు. నరసింహస్వామి ముఖంలో పాలనేత్రంతో సహా అగ్నిమండలం ఉందిట. అందుకే ఆకంఠాద్ రుద్ర రూపం తం నారసింహం నమామ్యహం అన్నారు. కంఠం తర్వాత నుంచి వచ్చేటువంటిది, కంఠం నుంచి శీర్షం వరకు వచ్చేటువంటి రూపం అంతా కూడా రుద్ర రూపం. ఆ రుద్ర రూపంతో వచ్చిన వాడు నారసింహస్వామి. కనుకనే ముఖంలో కూర్చున్నట్టు అక్కడ రుద్రుడు. ఇక రామావతారంలో ప్రక్కనే ఉండి తిరిగాడు మొత్తం హనుమగా. కృష్ణావతారంలో ఆయన ఈయన కలిసి ఎంత పని చేశారో మహాభారతం జాగ్రత్తగా చదివిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా విష్ణు రుద్రశక్తులు ఇరువురు ఎంత అవిభాజ్యులు చూపిస్తాడు మొత్తం యుద్ధం అంతా కూడా. అందులో ప్రత్యేకించి ద్రోణ పర్వంలో ఒక విశేషం కనబడుతుంది. అర్జునుడు సూర్యోదయం లోపల సైంధవుణ్ణి సంహరిస్తాను అని ప్రతిజ్ఞ పెట్టు కూర్చుంటాడు. ప్రతిజ్ఞ అయితే చేసాడు కానీ తన శిబిరంలో తను వేదన పడుతూ ఉంటాడు సాధ్యమేనా అని. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏ ధైర్యం చూసుకుని ప్రతిజ్ఞ చేశావని, ఇంకేమి ధైర్యం, అందరికీ కృష్ణుడే ధైర్యం. అది చూస్తే సరే, నువ్వు ఆనాడు తపస్సు చేసుకుని సంపాదించుకున్న పాశుపతం ఉంది, అది వినియోగించవలసిన సమయం వచ్చింది, ధ్యానంలో కూర్చో అని చెప్పాడు ఆయన. ధ్యానంలో కూర్చున్నాడు అర్జునుడు. వెంటనే కృష్ణ పరమాత్మ ఆ ధ్యాన భూమికలోంచి అర్జునుని యొక్క సూక్ష్మ శరీరాన్ని లేపి తీసుకువెళ్ళి క్షణంలో కైలాసానికి తీసుకువెళ్తాడు. ఇది భారతంలో ద్రోణ పర్వంలో ఉన్న విషయం. తీసుకువెళ్ళేటప్పటికల్లా అక్కడ పరమేశ్వర సాక్షాత్కారం లభిస్తుంది. వెంటనే కృష్ణ పరమాత్మ ఆ పరమేశ్వరుని స్తోత్రం చేస్తే పరమేశ్వరుడు చూపిస్తాడు, అదిగో అక్కడ చూడని, అక్కడ పాశుపత అస్త్రం ఉంటుంది. ఆ అస్త్రం చుట్టూ ఉగ్ర జ్వాలను వెదజల్లుతున్నటువంటి సర్పాలన్నీ ఆవృతమై ఉంటాయి. వెంటనే కృష్ణుడు జానుభ్యాం అవనింగత, రెండు మోకాళ్లతో భూమి మీద కూర్చొని రెండు చేతులు దోజిలించి రుద్ర నమక మంత్రాలన్నీ చదువుతాడట. రుద్ర నమక మంత్రాలన్నీ చదివిన వెంటనే ఆ సర్ప అగ్ని జ్వాలలన్నీ శాంతిస్తాయి. ఆ పాశుపతాస్త్రం ఇతడి చేతిలోకి వస్తుందన్నమాట. అంటే ఏనాడో అరణ్య పర్వంలో తపస్సు చేసి కిరాత రూపుడైన శివుని నుంచి పాశుపతాస్త్రం అనే మంత్ర విద్యను తెచ్చుకున్నాడు ఇతను. ఇప్పుడు దాని అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలంటే అది మంత్ర విద్య. అంతేగాని ఏదో అక్కడ ఉన్నటువంటి బాణం కాదు అమ్ములు పొదులు వేసుకు వెళ్ళిపోవడానికి. మంత్ర విద్య అస్త్రం అంటే మంత్ర విద్య అని అర్థం. మళ్ళీ పాశుపతాస్త్ర మంత్ర విద్య సంపాదించడానికి ఏం చేశాడు కృష్ణ పరమాత్మ? ఆ మంత్ర విద్య ధ్యాన భూమికలోంచి ఇతడికి అందేలాగా చేశాడనమాట ఈ విషయం. అప్పుడు జరిగినటువంటిది, ఒక్క పాశుపతాస్త్రానికి ఆ శక్తి ఉంది, ఇక్కడ విసిరి కొడితే అది వెళ్ళి వాడి తండ్రి చేతిలో పడింది ఆ తలకాయ అంటే అది పాశుపతాస్త్ర శక్తి చేతనమాట. ఇది కృష్ణానుగ్రహం చేత శివానుగ్రహం పొంది పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఈ విషయం మనకి ద్రోణపర్వంలో కనబడుతుంది. ఇలాగే విస్తృతిగా ఎంతో కనబడుతుంది. అది చెప్తే మొత్తం మళ్ళీ మహాభారతమే చెప్పుకోవడం అవుతుంది. ఇలా విశేషంగా మనకి మహాభారతంలో కనబడ్డ ఒక రుద్ర మహిమ, ఇంకా చాలా విశేషం ఉంది అక్కడ. శతరుద్రీయ సంహిత అని వ్యాసదేవుడు ప్రత్యేకించి రుద్రతత్వాన్ని ధర్మరాజుకి అశ్వత్థామకి వివిధ సందర్భాల్లో చెప్పిన సందర్భాలు మనకు కనబడతాయి. ఇక రాముని గురించి చెప్తే రామేశ్వరుడు రామలింగేశ్వరుడు మనకి తెలుసు. ఎందుకంటే రాముడు అంటే శివుడికి ఎంత ప్రీతో శివుడు అంటే రామునికి అంత ప్రీతి కదా. ఆయన రామేశ్వర ఆరాధన చేశాడు. అంటే మనకి దొరుకుతున్న పురాణాల ఆధారంగా, ముఖ్యంగా శివపురాణం మొదలైన వాటి ఆధారంగా చూస్తే ఆయన సేతుబంధనానికి ముందు చేసేటది రామలింగ ప్రతిష్టాపన అనేటువంటిది, అది చేసి బయలుదేరాడు అని. అయితే రాముడు శివుణ్ణి ఆరాధించడం ఏమిటి, అలా ఆరాధించినంత మాత్రం రాముడు తగ్గిపోయినట్టుగా భావించి ఇదంతా కల్పితమని కొట్టిపారేసేవాళ్ళు కూడా ఉన్నారు మనకి. కానీ అది రామాయణంలో చెప్పలేదు కదా, అందుకు కల్పితం అంటారు. రామాయణం ఉపాసనల విషయం చెప్పలేదు, ఏదీ చెప్పలేదు. రామమంత్రం మాత్రం ఉపదేశం పడింది రామాయణంలో,
రామోపాసన కూడా చెప్పలేదు, రామ తారక మంత్రం కూడా చెప్పలేదు. మరి మనం చేస్తున్నామే అంటే వాల్మీకి చెప్పలేదా అంటే, వాల్మీకి కావ్యం రచించాడు కానీ పురాణం రచించలేదు. సంప్రదాయాలు తెలియకపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అందుకే సంప్రదాయాలు తెలుసుకోవడానికే ఈ ప్రవచనాలు. కథలు తర్వాత, ముందు సంప్రదాయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మన జాతి చాలా కాలమే సంప్రదాయం నుంచి విచ్ఛిత్తైపోయింది, విడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆసక్తి కలుగుతుంది. ఈ ఆసక్తి కలుగుతున్న కాలంలో సంప్రదాయాలు మర్చిపోవడం వల్ల ఏవేవో మాటలు వచ్చి మన పట్ల మనకే అయోమయం ఏర్పడిన పరిస్థితి వచ్చింది. అందుకే సంప్రదాయాలు తెలుసుకోవాలి. ఇక్కడ సంప్రదాయం ప్రకారంగా పురాణ సంప్రదాయం వేరు, కావ్య సంప్రదాయం వేరు. కావ్యంలో ఈ మహిమలు, క్షేత్ర మహిమలు ఇత్యాదులన్నీ ఎక్కువగా చెప్పబడవు. అవసరం మేరకు ఎంతో కొంచెం క్లుప్తంగా చెప్తాడంతే. అందుకే బాలకాండలో విష్ణువు రాముడిగా అవతరించాడు అన్న విషయాన్ని ప్రస్తావించి వదిలి మిగిలిన ఘట్టమంతా కూడా రాముణ్ణి పూర్ణ మానవుడిగానే చూపిస్తూ వస్తుంటాడు వాల్మీకి. ఎందుకంటే రాముడు అవతరించిందే అందుకోసం, పూర్ణ మానవ ఆదర్శం చూపించడానికి కనుక. అలాగని విష్ణువుని చెప్పలేదా అంటే ధ్వనిప్రాయంగా చెప్తూనే ఉంటాడు ఈయన విష్ణువు విష్ణువు అని, అందులో సందేహం లేదు. ఇలా చెప్తూ ఇక్కడ రాముడి విషయం, ఆయన ఈశ్వరుని ఆరాధించిన విషయం ఆయన వివరించలేదంటే కావ్యంలో అనవసరం కనుక. కానీ పురాణములన్నీ విషయం చెప్పే మనకి, దానికి తార్కాణం ఇప్పటికీ మనకి క్షేత్రం ఉంది. అంతేకాదు ఆ భావన ఎంత నిలిచి ఉందంటే, ఇప్పటికీ పల్లెటూళ్ళకి వెళ్ళి చూసినా మన ఆంధ్రదేశంలో ఇంచుమించు అనేక శివాలయాలు రామలింగేశ్వరాలయాలే. విశేషమది. దీని గురించి భావన చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఒక భావన చేశారు. అదేమిటంటే, ఒకసారి దేవతలందరికీ సందేహం కలిగిందిట, ఈ రామేశ్వర అన్న మాట చాలా చిత్రంగా ఉంది, ఈ మాటకి అర్థం ఏమిటో తెలుసుకుందామని బయలుదేరట. దేవతలందరూ బయలుదేరట. మన భాష, సంస్కృత భాష చాలా చిత్రమైనది. ఒక్క శబ్దంలో లక్ష అర్థాలు ఇవ్వగలదు, ఎందుకంటే దేవభాష కనుక. దేవతలు ఎలా అనంతమైన శక్తి కలవాళ్ళు, సంస్కృత భాష కూడా అనంత శక్తి కలది కనుక అనంతార్థాలు ఉంటాయి. అది దానిలో ఉన్నటువంటి విశేషం అన్నమాట. ఈ రామేశ్వర అనే శబ్దానికి అర్థం ఏమిటి అని దేవతలందరూ కలిసి వెళ్ళి ముందు విష్ణువుని అడిగట. మనకు సమాసాలను ఉన్నాయి కదా, సమాసాలు. మనకు సమాసాలు ఎప్పుడూ మర్చిపోయాయి, సమాసాలు గుర్తుంటాయేమో కానీ. ఎందుకంటే సమాసాలు, సంధులు, విభక్తులు, ప్రత్యయాలు, ఈ భాష కనీసం పాండిత్యం అక్కర్లే. భాష మీద కనీస అవగాహన ఉంటే ఇలాంటి మహాకావ్యాలు చదువుకోగలను. లేకపోతే మనకి ఏమీ తెలియని మన సంస్కృతి పోతుంది క్రమంగా. చెప్పుకోవడానికి కూడా ఏం మిగలదు మనకి. భాషను పోగొట్టుకుంటే సంస్కృతి పోతుంది, అందుకు నేర్చుకోవాలి. అంతేగాని ఊరికిన కబుర్లు ఆడుకోవడానికి భాష కాదు, మన సంస్కృతిని తెలుసుకోవడానికి భాష. ఈ భాషలో మిగిలిపోయే నిధులు. అందువల్ల ఇక్కడ విష్ణువు ఏం చెప్పాడంటే తత్పురుష సమాసం చెప్పేట. ఇది కాదని శివుడి దగ్గరికి వెళితే ఆయన బహువ్రీహి సమాసం చెప్పేట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే కర్మధారయ సమాసం చెప్పేట. అంటే ఏం చెప్పారు, విష్ణువు ఏం చెప్పాడంటే రామేశ్వరుడు అంటే రామునికి ఈశ్వరుడు అని చెప్పేశాట. అంటే రాముని యొక్క ప్రభువు గనక రామేశ్వరుడు అని పేరు. అంటే నా ప్రభువు అని కొలుచుకున్నాను గనక రామేశ్వరుడు అని చెప్పేట. సరే, ఈయన వెర్షన్ ఈయన చెప్పాడు. ఆయన ఏం చెప్తాడని శివుడి దగ్గరికి వెళ్ళాట. శివుడు అన్నట్ట రాముడే ఈశ్వరుడుగా కలవాడు అని చెప్పాట అర్థం. ఇది బహువ్రీహి. రాముడే ఈశ్వరుడుగా కలవాడు అంటే ఎవడికి రాముడే ప్రభువో వాడు శివుడు అనమాట. అంటే శివుడికి ప్రభు ఎవరు, రాముడే. నాకు ప్రభువు రాముడే కనుక రామేశ్వరుడు అని ఆ శివలింగానికి పేరు ఎందుకు వచ్చింది అంటే అక్కడున్న శివుడికి రాముడే ప్రభువు కనుక ఎప్పుడు రామచంద్ర చేసేవాడు అని శివుడు చెప్పాట అర్థం. వీళ్ళిద్దరు ఇలా చెప్పారు, బ్రహ్మగారు ఏం చెప్తారో అని ఆయన దగ్గరికి వెళితే రామేశ్వర అంటే ఏమిటి అంటే రాముడు ఈశ్వరుడు అని చెప్పాడు ఆయన. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఈశ్వర శబ్దం శివునికి కలిసింది కనుక ఈశానహ ఈశ్వరహ అని విష్ణువే చెప్తాడు. రాముడు ఈశ్వరుడు ఇద్దరు ఆయనే కనుక రామేశ్వరుడు అని చెప్పాట. ఇది చాలా బాగుంది అనుకున్నారు వాళ్ళు. మొత్తానికి మూడు బాగున్నాయి. విష్ణువుకి అది బాగుంది, శివునికి ఇది బాగుంది, బ్రహ్మకి అది బాగుంది, మనకు మూడు బాగుంటాయి. ఇది విశేషం అన్నమాట. ఈ విధంగా రామేశ్వర శబ్దం గురించి అంత చక్కగా భావన చేశారు. విష్ణు తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వర ఉభయోరప్యతు అతృప్తానాం ఆత్మభూహు కర్మధారయం అని చెప్పారు. ఈ విధంగా ఆ రామేశ్వర భావన ఎంత గొప్పగా ఉన్నదో చూశారు కదా. ఇలాగే వాల్మీకి కూడా శివారాధన చేసిన విశేషాన్ని మహాభారతం చెప్తుంది మనకు. ప్రత్యేకించి వాల్మీకి తపస్వి అయినటువంటి వాడు తారక మంత్ర జపంతో పాటు శివారాధన చేశాడని, ఉక్తః క్షణేన చావిష్టస్తేనా ధర్మేణ భారత సోహమీశానమనఘమమోఘం శరణంగతః. వాల్మీకి మహర్షి ప్రచేతస మహర్షి యొక్క పదవ పుత్రుడు. అంతేగాని ఆయన బోయివాళ్ళకు పుట్టినవాడేం కాదు, ప్రచేతస మహర్షి యొక్క పదవ పుత్రుడు.
అయితే బోయివాడి వెర్షన్ ఒకటి ఉన్నది అంటే ఒకనొకప్పుడు ఇవి కూడా అన్వయించుకోవాలి. ఒక పురాణంలో ఆయన బోయివాడిగా ఉండడం అనే ఘట్టం ఉంది. అటు తర్వాత సప్తర్షులు ఉపదేశం చేత ధన్యుడై మళ్లీ వాల్మీకిగా వచ్చినట్టు చెప్పబడింది. అంతకుముందు ఆయన పేరు ప్రాచేతసుడు, వాల్మీకము నుంచి వచ్చాడు కనుక వాల్మీకి. ఈ మధ్యలో ఏం జరిగింది అనే దాన్ని మిగిలిన పరిశీలించాలి. ఒక మహాభారతం చూస్తే ఈ సమన్వయం కనబడుతుంది. మహాభారతంలో ఏం చెప్పబడిందంటే, ఒకసారి బ్రహ్మర్షులతో వాదన జరుగుతూ ఉంటే ఆ వాదనలో కోపతాపాలు పెరిగి ఆవేశం చేత వాల్మీకి నుంచి కొన్ని భావనలు వచ్చాయట. అవి బ్రహ్మర్షులకు సమ్మతం కాక ఇది బ్రహ్మమునకు విరుద్ధంగా చెప్పావు నువ్వు, బ్రహ్మమునకు విరుద్ధం అంటే వేదమునకు విరుద్ధం అనమాట, అంటే వేదాన్ని దెబ్బతీసినట్టే, కనుక నీకు బ్రహ్మహత్యా పాతకం వస్తుందని చెప్పారట. ఆ ఫలితం చేత నేను కొన్నాళ్ళు బోయేవాడిని, నా సహజ స్థితిని మర్చిపోయి నేను ప్రవర్తించాల్సి వచ్చింది అని చెప్తాడు. ఆ సమయంలో నా పాతకం పోవడానికి నేను సోహమీశానమనఘం అమోఘం శరణంగత, నేను అమోఘమైనటువంటి ఈశానుణ్ణి శరణు వేడి ఆరాధన చేశాను, తత్ఫలితంగా ముక్తశ్చాత్మి తతపాపై తతో దుఃఖ వినాశన, అప్పుడు నేను నా పాపము నుంచి ముక్తుణ్ణైతే దుఃఖ వినాశనకారి అయినటువంటి ఆ శంకరుడు త్రిపురాసుర సంహారకుడు నాకు అహమాం త్రిపురఘ్నో వై ఎస్తే క్రియం భవిష్యతి. ఆ త్రిపురాసుర సంహారకుడు నాతో ఏం చెప్పాడంటే, నువ్వు అందరికీ అగ్రమునందు ఉండేటంత మహాత్ముడు అవుతావు అని ఆశీర్వదించాడు. అందువల్ల నేను ఆది కవినై శివ హృదయమైనటువంటి రామచరిత్రను రాయగలిగాను అని చెప్పాడు. అంటే శివానుగ్రహం ఉంటే గాని రామచరిత్ర రాయలేరు, ఎందుకంటే శివుడికి బాగా తెలిసింది రాముడు. అందుకే విశ్వనాథ వారు అంటారు, పావునెరుంగు బ్రహ్మ సగపాలును మాత్రమెరుంగు పార్వతీదేవియు తెల్లము నీవెరుంగుదువు రామమహత్వ కృష్ణము అని. స్వామి, రామమహత్వంలో పావు భాగం బ్రహ్మదేవుడికి తెలుసు, సగభాగం పార్వతీదేవికి తెలుసు, తెల్లము నీవెరుంగుదువు మొత్తం ఎవరికి తెలిసయ్యా అంటే నువ్వు ఒక్కడికే తెలిసయ్యా, శివునికే పూర్ణంగా తెలిసట రామతత్వం. అందువల్లనే ఆయన అనుగ్రహం చేత రామతత్వ ప్రతిపాదకమైన గ్రంథాన్ని వాల్మీకి రచిస్తే, ఆయన అనుగ్రహం చేతనే తులసీదాస్ కూడా భవానీ శంకరవు వందే శ్రద్ధా విశ్వాసరూపిణం అంటూ కాశీ విశ్వేశ్వర స్వామికి అంకితంగా రామచరిత మానసాన్ని రచించాడు. విశ్వేశ్వరుడు ఆనందించి గ్రంథాన్ని ఇప్పటికీ వింటూ ఆనందిస్తుంటాడట. అందుకే విశ్వేశ్వర స్వామి ఆరాధనలో బిల్వదళాల మీద సింధూరంతో రామనామాన్ని రాసి ఆరాధిస్తూ ఉంటారు ఇప్పటికీ కాశీక్షేత్రంలో. మీరు అది పరిశీలించినా తెలుస్తుంది ఆ శివరాములకు ఉన్నటువంటి ఆ ప్రేమ. ఈ విధంగా వివరించి చెప్పబడుతున్నది వాల్మీకి మహర్షి యొక్క చరిత్ర. రేపు సాయంత్రం మళ్ళీ 6:30 గంటలకు సమావేశం అవుదాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి.

అధిక్షస్య భూయాసం ఆదిత్య నమహోత సచిరయస్వీ సమేధజాదు ప్రజాం పశోన్ వృక్షి తేజస్వీ భూయాసం

ప్రజాపతిరణముదే నిశ్రద్ధా ప్రజ ప్రజోదే సోయ శమరేది సంతమసోరోహిణీ విజయనామరుంధతి పర్జన్యస్ విద్యుత్ సరస్వవిద సహస్రాంతరదిశాహస్రాష్టమిష్టాపదిష్టాపదయ్చర్వాణ పత్నయ హేరస్ ప్రసవే.

ఇక్షిణేణ్యయ్యం సేనామదత్తమస్యాం హయోధాత్రే హయోమస్యమస్త ప్రతిగ్రహేత్రే శైలం గస్మాదా కామ కామాయ కామోదాత.

ఉత్నస్వాంగేరపృంగృంధాయవాద్రాయకాం కరుణాయాసం ప్రజాపతయ పురుషం అనగర్భం సక్రజాం ఓష్ణ్యాసరగర్ధవో హిమోదాశీనం.

ేష్ ప్రశ్నప్రాగమాృత్తం బంధమాన సుమన్మేర్జనయర్జంతవేదనం సమానమాపరే రాజాయుమస్యాత్రే

అజయగామదక్షిణా ఉత్తరస్వారాంగేహస్థిగృహ్ణాం సింగస్యాత్మానందాచరంతం హంసస్తముద్రే మనసాచరంతం హనుమాన్నవిందోదారమన్యే హంస ప్రవిష్టశ్వాస్తాజమానా శేఖస్తం బహుశా విచార శతకం శుక్రాయత్రైకం భవంతే కలవిరగేదాయత్రైకం భవంతే ఏకం భవంతే సమానవీనాత్మా జనానా హంస ప్రవిష్టశ్వాస్తా జనానాథం సర్వాత్మా సర్వాయత్రైకం భవంతే చతురవాదారోయత్రం గచ్చంతి దేవే సమానవీన ఆత్మా జనానా బ్రహ్మేంద్రమగ్నిం జగత ప్రతిష్టా దివ ఆత్మానకం సవితారం బృహస్పతి చతుర్వాదారంశాన్వయంతమతాన్వయంతమహత్యమేతృహాంధ్రవేక్షం ఘర్చారమేతృహాత్మానం కవయమిషిత్యుహ విశ్వమిదం అయ్యాంగోచకృత్తమాణముద్వేణుత్తమృతేనహమత్యేవానాం విరాజన్ అమృత భువన్నాం తాం ప్రదాం విచక్షతే.

సమానం సత్యపదేమయాయుషాందే అంధ ప్రవక్తం కర్తారమేతం అంధశ్చంద్రమతి మనసాచరంతం సహే వసంతం సవిహానం చేంద్రశ్చాప్పానందం ఇంద్రరాజాచకీశే సప్తపాదాసప్తాయుక్త పరేణ సంతం పరిశిక్ష్యమానం అంతరాశేషే మనసాచరంతం సేవాహృదయం బ్రహ్మాందరిందత బ్రహ్మేత్రహ్మణ ఉజ్జభార సర్గ్రస్వాతంత్రకం శరీరస్య మధ్యే ఆయక్షిమాయవేరందిబహులాగశ్రియం సత్వస్వామింద్రగోమతీ అచ్యుదాం బహులాగశ్రియం సహైరవదైత్తమ శైలింద్రాయబిందే సత్వస్వామింద్రగోమతీ అచ్యుదాం బహులాగశ్రియం నత్యమింద్రనియతో శతకం సదాహస్తాహరీనా సర్వాణాయాశ్రియమానాశ్రియం అశ్వేంద్రస్వీతామేక్షమదింద్రియం అయ్యయమద్యర్థాదు హరిప్రసంగ పడరే సుపన్న శిక్షకమనవసాగేది సహమింద్ర కామవరం దాదు పంచాశం చక్రం పరివర్తతే పృథుర్జ్యోతిమధ్యే హజత్రంజోగన్నపదాహర్పదేది సహింద్రకామవరం దాదు సప్తయుజ్యం జరసమేకచక్రం చేకో అశ్వమహతనామక్రమజనమనవం చేశ్వభువనాని తత్సుభం సభ్యం వస్త్రం తపసే దుర్గే సపోదే క్రామయస్సు వర్జిత పదాక్షత్రం ఫలమోజస్ జాతం.

శరణ్యేక్షింగళాయ కలోసా శరణ్ సహస్రాయ ప్రియతాని నావ్యానాయ్యేదోడే హరి సర్వమిదం జగత్ ప్రజాం ప్రశోంధనాని అస్మాకం దాతు శ్వేతోడస్య పరిసర్వం బభూవ స్వర్మస్యం ప్రచోనిస్వరూపాన్ పతంగమత్తమసరస్థా పశ్యంతి మనతామలేషిణ సముద్రే అంతఃకవిషక్షతే మరీచీనా పదమిచ్చంతి వేదస పతంగోవాచ మనసా నిహర్తి సాంగం గర్వోపద్రథే అంధ కాంజ్యోతమానాగస్వర్యం మనీషా దృశ్యపదే కవచానిపాంది జయగ్రాణ్యా పశవ విశ్వరూపా శ్రీరూపాధైకూపాగుమ్మద్రేమాజాపదయాగమ్యదానం శ్రీకంజస్ చుకే శివమయమాధునీయ

సత్యం శరవచ్చరాచరం హేమాన్వమింద్రం గుహాదితం కరాణ్యా పశవా విశ్వరూపా త్రిరూపా సంతోమేజరూపా హేటాకం సత్యం

సత్యశ్రద్ధాంగులం పురుషేపేదకం సర్వం షద్భూతైనశ్చ భవ్యం రామసత్సేకారః హిరణ్యేనాధిరోహతి చేతాపానస్య మహిమా.

విపూరుషః ప్రజాతోత్యరిక్షతా పశ్చాద్వో నిమతా పురః యత్పురుషేణ హరిడాః సేవాయజ్ఞమసన్మతా వసన్వాస్యాసీదార్జ్యం ఏమనిధక్రమద్భైః సప్తాశ్చాసన్వరిధయః తిస్సప్తసమిరకృతాః సేవాయజ్ఞం సంబానాః అబద్ధం పురుడం వశం యజ్ఞం పరిక్షన్ పురుషం చాతమగ్రత హేన దేవాయంత్రాజయస్తస్మాజ్ఞాస్త బహుధ

ఛందాకుంభ్యయజ్ఞస్మాదయత తస్మాదస్మాజాయంత ఏకేషయాజిదావోభయజ్ఞస్మాద్ తస్మాజాయపురుషం నిరసు కవితార్యకల్పయన్ గుణగ్ఞ

సమర్థ్యాం భోనర్పిత్రాత్రే తథా లోకాం అనర్పయన్ చేతామేతం పురుషం మహాత్మకం ఆదిత్యవన్మతారే సర్వాణి లోకాన్ని విశిష్టధీర శ్యామాని ముక్తాధిపతీరాస్తే ఘాతా పురస్కాజ్యముదాజార సమేవం విద్వానముచే నాయ్యేజ్ఞమైదం తదర్వాణి ప్రతమాణ్యాసన్ శ్రవోర్గాధ్యాసంజయవాశ్వకర్మణమర్తాది సత్యప్రస్తామే సద్దుర్డస్ విశ్వమాజానమగ్రే చేతాహమేతం పురుషం మహాంతం ఆయుషవన్మంతమేతం విద్వానముదేహరి ఆయపంథాయుద్ధేయనాయ ప్రజాపతిగభ్యే అంత అజాయమానోపబుధా విజాయతే సీరా పరిజానం జియోనిం పదమిష్కంది శివదేవే జ్యోదేవానా దేవేభ్యో జాత

ేష్టమక్ష్మేష్టమో భోరాశే పార్శే నక్షత్రాన్ని రూపాన్ అశ్వినౌ్యాచ్చం మణిదానామం మణిదాన సర్వం మణిదాన భర్తాదం జయమానోమిహత్తే చేతో దేవోధానివిష్టం దయతే సభర్తం యథాభారం పునరస్తమేది సమేవ మృత్యుభం సమాహు సంభర్తారం సముగోచారమాహు సభుతోభిజమానోమిహత్తే జగేణం వేదసత్యేణ భర్తం సద్యోజాతముదజ తేజ ఉదోజరంతన్నదేకం ఉతో బహోనేకమహజహార స్వతంత్రో దేవస్థలమే ప్రాత్మ షట్సర్జేగూవ సంధాంజయాగం సంసజయ బ్రహ్మణి సమసే సత్యన్వృతీర్ణేషయానే హైనంజహాస్తూర్జే వామాగోనుసర్వాక్షరంజానే హస్తం వేదా పునః సంభక్తామాజానాయ్యమస్తమేవామయంతిమోమయ్యాంబ్రహ్మణా దానాపానో సంవిధానోజితం అమృష్యాగు నామాదంగే బ్రహ్మణా సంవిధానో సంతమహబ్రహ్మణామే అసజ్జానదాహూవ్యజానౌపోహస్యాభారం తంత్రయతే అసభక్తం పదాశ్చారం పునరస్తమే సద్వే స్వం ప్రాణో అభవ మహాన్ భోగ ప్రజాపతే భుజ కలిష్యమాన హే దేవాణయో నవ హరికుంభరం గమనీయంతి దేవాణవం మదీనా బ్రహ్మ సరోగమనమేతమాగా హైనం నాయుమే విక్రమ

నిరక్షసంధేమ అభ్యక్షకమానాయ ప్రదేపానాయ మృత్యవే ప్రాత్మాశృణన్ కామేణాయన్ పునః కామేణ మహాకారా.

పూర్వసరాంసందేహసమ్మర్త అస్థాభిరోహనపుష్యాయేయ జ్యోతిష్పదేంద్రాచార్యాన్ని జ్యోతిష్ప

0: సత్సన్మానుజేభ్యః ఊర్ధ్వలింగేషం సన్నాస్పదే సంయుతస్పదే ఓం శాంతి శాంతి శాంతి
1: ఓం నమః శివాయ.
2: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Om Namah Shivaya.

బృహస్పతిర్దేవతా ఇంద్రో దేవతా వరుణో దేవతా మూర్ధాసిరాధ్రువాసి ధరుణా ధర్త్ర్యాసి ధరాని

0: ఆశుస్త్రవృద్ధాంతః పంచదశో వ్యోమా సప్తదశో ధరుణ ఏకవిజ్ఞేషః ప్రతూర్తిరష్టాదశః తపో నవదశో భీవర్తః స విజ్ఞేషో వర్చో ద్వా విజ్ఞేషః సంభరానస్త్రయో విజ్ఞేషో యోనిశ్చతుర్విజ్ఞేషః గర్భాః పంచ విజ్ఞేష ఓజస్త్రిణవః క్రతూరేకత్రిజ్ఞేషః ప్రాతిష్ఠా త్రాయస్త్రిజ్ఞేషో బ్రహ్మస్యావిష్టపంచతుస్త్రిజ్ఞేషః నాకషట్రిజ్ఞేషో వీవర్తోష్టా చత్వారిజ్ఞేషో ధర్త్రం చాతుష్టోమః అగ్నేర్భాగోసి దీక్షాయా ఆధిపత్యం బ్రహ్మస్ఫృతం త్రివృత్స్తోమః ఇంద్రస్య భాగోసి విష్ణోరాధిపత్యం క్షత్రగ్స్ఫృతం పంచదశస్తోమః రజక్షాసాం భాగోసి ధాతురాధిపత్యం జనిత్రగ్స్ఫృతజ్ఞ సప్తదశస్తోమః మిత్రస్య భాగోసి వరుణస్యాధిపత్యం దివో వృష్టిర్వాతస్ఫృత ఏక విజ్ఞేషస్తోమః
1: వసూనాం భాగోసి రుద్రానామాధిపత్యం చతుష్పాత్స్ఫృతం చాతుర్

శఫాః పశవో సృజ్యంత వరుణోధీపతిరాసీత్రయో విఘ్నేశత్యాస్తువత క్షుద్రాః పశవో సృజ్యంత పూషాధీపతిరాసీత్ పంచ విఘ్నేశత్యాస్తువతారణ్యాః పశవో సృజ్యంత వాయురధీపతిరాసీత్ సప్త విఘ్నేశత్యాస్తువత క్షుద్రాః పశవో సృజ్యంత పూషాధీపతిరాసీత్.

అయం వజ్రస్తోర్షిహారోహిమంతమోపాదయా బ్రహ్మోరవాక్యం యక్షమిపథ్యమం యావయోధే.

ఎంత మహాపండితుడైనా కూర్చోబెట్టానండి, పుణ్యఫలంగానే అలాగే ఉన్నాను అనలేడు. పాపఫలంగా అతడి దుఃఖాలు అతడికి ఉన్నాయి, లేకపోతే ఈ లోకంలో తిరగడు. నమ శోభ్యాయచ, శోభ్యాయచ అంటే పాప పుణ్య మిశ్రితమైన భూలోకంలో అంతర్యామిగా ఉన్నాడు పరమాత్మ. అలాగే క్షేమ్యాయచ, స్వర్గాది లోకాల్లో ఆయన అంతర్యామి. యామ్యాయచ, యమలోకంలో కూడా ఆయన అంతర్యామి. ఏ లోకానికి వెళ్ళి ఆయనే ఉంటాడు. అందుకే అన్నమయ్య అంటాడు, ఏ లోకంలో ఉన్నా పర్వాలేదు, అన్ని లోకాలు నువ్వేనే జ్ఞానం ఉన్నవాడికి, వాడు ఏ లోకంలో ఉండడు నీలో ఉంటాడని చెప్పాడు. ఎంత ఆశ్చర్యకరమైన ఇదే. చరాచరాత్మక తనుజ్జానే భవానీపతి సాయుధ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం అంటారు శంకర భగవత్పాదులు వారు. ఇక్కడ ఆ ఎరుక కలగాలి. ఆ ఎరుక కలిగితే ఏమవుతుందంటే, నేను ఉపాధిలో ఉన్నాను అని గర్వం పోతుంది. ప్రతి ఉపాధిలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఏ మర్యాదతో ఎలా చూడాలో తెలుస్తుంది. అది విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పాడు. విద్యావిని సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునుచేయవ స్వపాకేచ పండిత సమదర్శన. విభూతి యోగం బాగా అర్థమైతే విశ్వరూప సందర్శనం అర్థమవుతుంది. ఆ విభూతి యోగం విశ్వరూప సందర్శనం రెండు తెలిస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఆ విభూతి యోగ విశ్వరూప సందర్శన యోగములే రుద్రనమకం. మరొకటి కాదు. అయితే విభూతి యోగంలో ఏముంటుందంటే, ప్రతిదానిలో గొప్ప వస్తువు నేనే అని చెప్తాడు ఆయన. అలా కాకుండా కనబడే ప్రతిదానిలో గొప్ప వస్తువైన పరంజ్యోతి నేనే అని చెప్తాడు రుద్రంలో. అంతే తేడా. ప్రతి దాంట్లో పరమాత్మను చూడడం తెలివి ఏమిటో చక్కగా చెప్తుంది మనకు రుద్రం. ఆ తెలిసిన తర్వాత అంతటా శివుడున్నాడని తెలిసాక, సుఖం దుఃఖం కూడా ఆయనే ఇస్తున్నాడని తెలిసాక, ఆయన పాదాలు పట్టుకున్నాక సుఖం దుఃఖం కూడా ఆనందంగా మారిపోతాయి, శివంగా మారిపోతాయి. శివం అంటే మంగళకరం, కళ్యాణకరం. కనుక రుద్రం చదివితే సుఖాలు దుఃఖాలు కూడా, అవసరమైతే దుఃఖం తీసి సుఖం ఇస్తాడు, అవసరమైతే దుఃఖం కూడా అనుభవింపజేస్తాడు. కానీ నీకు ఆ దుఃఖాన్ని సుఖాన్ని కూడా సాక్షి రూపంగా చూడగలిగే జ్ఞానాన్ని ఇచ్చి అంటకుండా చేస్తాడు. అది రుద్రం యొక్క ప్రయోజనం. ఈ రహస్యాన్ని చెప్పాడు ధూర్జటి. పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారంభు భూమి స్థలమౌ శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ అవనీ మండలి లోపలన్ శివశివేత్యభాషణోల్లాసికిన్. ఆ భావమే రుద్రం అంటే. వజ్రాయుధం ప్రయోగించినా పూలమాల అయిపోతుంది యా భక్తుడి మీద. అంటే వజ్రాయుధం ఘోరమైతే పూలమాల అఘోరం. వాణ్ణి అగ్నిలో పడేసినా నీరైపోతుంది, వాడికి విషమిచ్చినా అమృతమైపోతుంది. విషం ఘోరం, అమృతం అఘోరం. నిప్పు ఘోరం, నేలేమో అఘోరం. కానీ నీ భక్తుడికి అన్నీ అఘోరములే, అన్నీ శివమే చేస్తావు. అందుకే ఘోరంగా కనబడిన ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన అఘోరుడైపోతాడు. అదే మొదటిగా అఘోర అపాప కాశిని ఆ మంత్రంలో అక్కడే వేదాంతం అంతా చెప్తున్నాడు. పైగా ఆ చెప్పే విధానంలో ఏంటంటే, యమలోకం అంతా ఫుల్ అయ్యేటట్టు చేస్తూ వీళ్ళకి చేతికి నిండా పని పెడతాడు. ఎవడైనా కంపెనీ పెట్టుకుంటే అది కంపెనీ డెవలప్ అవడం కోసం ఏజెంట్లు ఎలా ఉంటారో అదే విధంగా ఇక్కడ యముడికి కూడా ఏజెంట్స్ ఉన్నట్ట. వాళ్ళని పిలిచి సమావేశం పెట్టేట. పురాణం ఇలా కథగా చెప్పకపోతే మనకి జ్ఞానం ఎక్కడొస్తుందండి? ఇలాగే కూర్చోబెట్టి గోగ్న అంటే ఇంద్రియ భ్రాంతిని పోగొట్టువాడు, దేహాత్మ భ్రాంతిని పోగొట్టువాడు అని ఉపనిషత్తులే చెప్తే మనకి ఈయన 12½ అన్నారు గనక అంతవరకు చెప్తాడేమో అని భయం కూడా కలుగుతుంది మనకి. కానీ పురాణం ఎంత అందంగా చెప్పిందో చూడండి. అందుకే పురాణం అంత గొప్పది. అది చేసినంత పని ఎవరూ చేయలేరు. మొత్తానికి యమలోకం ఖాళీగా అయినప్పుడు యముడు ఏజెంట్లు పిలిచాడు. ఆ ఏజెంట్లు ఎవరు అంటే పాపరూప రోగరూప దేవతలట. వీళ్ళు యమలోకాన్ని ఫుల్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఆ పాపాలు మానవులు చేస్తే ఆ పాప రూపంలో పీడిస్తూ ఉంటారు రోగాలు. వీళ్ళు కూడా దేవతలేట. దేవతలు కాకపోతే బాధించే శక్తి కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ దేవతలు రాకుండా ఉంటే మంచిది, కానీ వద్దన్నా వస్తారు. ఎవడు సృష్టిలో దుఃఖం కావాలనుకోడు, అయినా వస్తూ ఉంటుంది. ఏం చేస్తాం, ఏ రోగ రూపంలోనూ వస్తుంది. ఆ రోగరూప దేవతలు ఉంటారు. రోగరూప దేవతలు ఉంటారనడానికి పూతన అని ఒక పేరుంది. అది ఒక రోగరూప దేవత. అది పూతన ఒక రోగం, అది దానికి అధిదేవత. అది ఇలా ప్రధానికి దేవతలు ఉంటూ ఉంటారు, అది పెద్ద విజ్ఞానం. అది ఇలాంటి రోగరూప దేవతలు పాపరూప దేవతల సమావేశంలో మాట చెప్పేట, నువ్వు చెప్పినట్టు యమలోకం నింపాలని మాకు ఉంది. పాపం చేసే సంస్కారం ఉన్న వాళ్ళకే పాపం చేయిస్తారు వాళ్ళు వెళ్ళి. అది అందుకని ఎవరో మాల పుణ్యాత్మ దగ్గరికి వెళ్ళి చేయరు. ఆ సంస్కారం ఉన్న వాళ్ళకే అది వస్తుంది. చూడండి, కొన్ని వాతావరణాల్లో క్రిమికీటకాలు వస్తాయి. ఆ వాతావరణం ఉంది కనుక క్రిమికీటకాలు వచ్చాయి. అలాగే పాప సంస్కారం ఉన్న వాళ్ళకే పాపం చేసి బుద్ధి పుడుతుంది, దానివల్ల రోగాలు బాధలు అన్ని అనుభవిస్తారు. తెలుసుకోండి. కనుక ఆ సంస్కారం ఉన్న వాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారు, అయినా మీరు వెళ్ళి వాళ్ళ చేత పాపాలు చేయించట్లేదు, వాళ్ళకి రోగాలు ఇవ్వట్లేదు, నా యమలోకం నింపట్లేదు అన్నట్టు అక్కడ కంప్లైంట్ అది. నిజమేనయ్యా, వాళ్ళకి పాపరూప సంస్కారములు ఉన్నాయి, కానీ మేము వెళ్లే లోపలే వాళ్ళ పాపరూప సంస్కారాలని తీసేస్తున్నారు, అక్కడ క్లెన్సింగ్ చేసేస్తున్నారు, ఆ సంస్కారం లేకుండా చేసేస్తున్నారు. కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాం. ఏమిటయ్యా, ఎందుకు వెనక్కి వచ్చేస్తున్నారు మీరు అంటే, ఏం చేస్తాం మేము ఏ నగరంలోకి వెళ్ళినా
ఏ గ్రామంలోకి వెళ్ళినా, పర్టికులర్గా ఈ భారతదేశంలో ఉందే, ప్రతి వాడు ప్రతి ఊళ్ళో రుద్ర నమకాన్ని చదువుకుంటున్నారు, శివారాధన చేస్తున్నారు, కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాం అన్నట్ట. వాళ్ళ పాప సంస్కారములు పోతున్నాయి, దాంతో పోయిన వారి దగ్గరికి మేము ఎలా వెళతాం? మాకు హక్కు లేదు. అంటే పాపాలకు కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయట. వాళ్ళు ఎప్పుడైతే ఆ పాపరూప సంస్కారాన్ని పోగొట్టుకుంటున్నారో అది పెద్ద ప్రాయశ్చిత్తం, అంతకు మించిన ప్రాయశ్చిత్తం లేదు. కనుక రుద్రారాధన చేసిన వాడిని పాపంకు రోగము రెండు బాధించవు. కనుక మేము బాధించలేకపోతున్నామయ్యా అంటే ఇలా అయితే లాభం లేదు, పదండి మనందరం కట్ట కట్టుకుని వెళదాం, అవసరమైతే ధర్నా చేద్దామని బయలుదేరేట యముడు ఎక్కడికి? బ్రహ్మలోకానికి. ఎందుకంటే దేవతల్లో ఏ ట్రబుల్ వచ్చినా బ్రహ్మగారు సవరించాలి. ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఇదేమిటో ఈయన బాగుందా, పోర్ట్ఫోలియో ఇచ్చో ఆఫీస్ ఇచ్చో పని లేదు, కనుక నువ్వు చేసి పని ఏం బాగాలేదు, సృష్టికర్తవు నువ్వు గనక దీన్ని కొంచెం సవరించాలి. నువ్వు కలియుగం మొదలైన వచ్చినప్పుడు పాపరూప సంస్కారం ఉన్న వాళ్ళని కుప్పలు తెప్పలుగా పుట్టించి పారేస్తావు. వాళ్ళందరూ కూడా రుద్రం అవి చదువుకుంటూ కూర్చుంటే నా యమలోకానికి పని ఎక్కడా? వాళ్ళ అనుభవం నుంచి దూరం అయిపోతున్నారు. వాళ్ళకి పాప బాధ లేదు, రోగ బాధ లేదు. ఇదేం చేయాలంటే కొంచెం చూశాడు బ్రహ్మగారు, ఇది ఆలోచించాల్సిన విషయమేనయ్యా. సృష్టి ఎప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉండాలి. మొత్తం సత్వగుణం ఉన్న ప్రమాదమే, మొత్తం రజోగుణం ఉన్న ప్రమాదమే, మొత్తం తమోగుణం ఉన్న ప్రమాదమే. కనుక ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే నేను ఇద్దరిని సృష్టిస్తానన్నాడు. సృష్టించక్కర్లే, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రస్తుతం పని లేదు, నట్టే పెట్టని వాళ్ళని పిలుస్తానన్నాడు. వాళ్ళు ఎవరంటే అవిద్య కొడుకుల్ట. ఎవరికి? అవిద్యకి. ఎవరైనా ఇలాంటి పేర్లు పెట్టుకుంటారండి? పుట్టిన వాళ్ళకి అవిద్య అని ఒకడు, పాపం అని ఒకడు పేర్లు పెట్టుకుంటారా? అంటే ఇదంతా కూడా మనకి సింబాలిజం, ప్రతీకవాదం. అవిద్య కొడుకుల్ట, వాళ్ళ ఇద్దరు పేర్లు ఉన్నా చూడండి ఎంత బాగుంటాయో. భాష తెలియదు కనుక బాగున్నాయని పెట్టుకున్నారు పిల్లలకి. ఒకరి పేరు దుర్మేధ, ఇంకొకరి పేరు అశ్రద్ధ. చాలా బాగుంది చూడండి, దుర్మేధ అశ్రద్ధ. వాళ్ళిద్దరిని సృష్టించట, మీరిద్దరు వెళ్ళండి అన్నట్ట. పాపరూప దేవతలు వెళ్ళలేకపోయే మేం వెళ్ళగలమా అంటే ఎవడో ఒకడు సంధిస్తాడు కాస్త. మీరెంత గొప్పవాళ్ళంటే కిటికీలోంచి దూరం అంటే క్రమంగా దూరి తలుపులు కూడా తెరిచి బంట్లందరినీ తెచ్చుకురాగల లోపలికి, అంత గొప్పవాళ్ళు. మన గొంటి కథ చెప్తారు, తలదొచ్చడానికి చోటు వస్తే ఒళ్ళంతా దూర్చిందని. అలాంటి వాళ్ళు మీరు. మీరు ప్రయత్నించండి వెళ్ళండి అంటే ఈ అశ్రద్ధ దుర్మేధ వెళ్ళి చాలా ట్రై చేసేది ఎక్కడ దూరుదామా అని ప్రయత్నించి ప్రయత్నించి ఎక్కడో ఎవడో సంధిచ్చాడండి, దూరిపోయే నలుల్లో కలి దూరినట్టు ఎలాగో దూరిపోయాడు. ఆ దూరిపోయి ఏం చేశాడంటే స్ప్రెడ్ అయిపోయాడు వైరస్ లాగా. దూరడం ఆలస్యం, స్ప్రెడ్. అందరిలోకి దూరిపోయారు ఎవరు? ఈ దుర్మేధ అశ్రద్ధ. ఈ వీటికి అర్థాలు చెప్తాను చూడండి. అశ్రద్ధ అంటే శాస్త్రవాక్యాల యందు నమ్మకం లేకపోవడం, ఇది అశ్రద్ధ. బహుశా అలాంటి వాళ్ళు ఇక్కడికి రాలేదు అనే నమ్మకం నాకు లేదు, ఉండుంటారు. శాస్త్రవాక్యముల యందు నమ్మకం లేదు. ఒక ఆయన మధ్యన అన్నాడండి, ఏమనంటే నేను దేవుణ్ణి నమ్మనండి, చిన్నప్పుడు మా వాళ్ళకి బాగులేనప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తే తీర్చలేదు కనుక దేవుణ్ణి నమ్మను, ఇదే నీకు ప్రమాణం. అయిపోయిందా దేవుణ్ణి నమ్మడానికి నీకు చిన్న ప్రమాణమా? భగవంతుడు ఉనికి గురించి ప్రమాణం నీ స్వానుభవం కాదు, శాస్త్రం అది. ఎక్కడంతే శాస్త్ర ప్రమాణం అంతే. శాస్త్రం చెప్పింది ఏమని? రుద్రం అనుష్ఠిస్తే బాగుపడతావు అని శాస్త్రం బోధించింది. అది నేను ఇంతవరకు పాటించారు వీళ్ళు, బాగున్నారు. శ్రద్ధతోనే తరించగలం గాని అందులో భగవద్ విషయం, అతీంద్రియ విషయం శ్రద్ధతోనే తెలుస్తుంది, అనుభవంతో తెలియదు. ఇది కొంతమంది అంటారు కనిపిస్తే నమ్ముతానండి అని, కాదు నమ్మితే గాని కనిపించడు. ఆయన ఏం చేస్తాం? అది ఆయన రూలు, ఇది నీ రూలు. నీ రూల్ ఆయనకు కట్టదు, ఆయన రూల్ నీకు గిట్టదు. ఇద్దరికి దూరం అలాగే ఉంది. ఏం కర్మ? ఆయనే చెప్పాడు నమ్మితే గాని కనబడిన ఆయన అన్నాడు. అందుకే అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి.

మధ్యలో వాటర్ ఇద్దామంటే టీలు కాఫీలు అమ్మేవాళ్ళు కూడా దొరకరు. అంత బాధ. నేను హాస్యంగా చెప్పాను కానీ శాస్త్రం ఇది కరెక్ట్ అండి. ఈ శరీరం ఉన్నప్పుడు తెలియదు కానీ ఈ శరీరంతో నవ్వుతూ చేసిన దాన్ని తర్వాత ఏడుస్తూ అనిపించక తప్పదు. ఈ శరీరం లేనప్పుడు పడే యాతన ఉందే ఆ బాధ. అసలు అటు యమలోకానికి పోయినా కొంత బాధ లేదు, ఇక్కడ ఇంకా యాతన. అలా కుక్కేస్తాట యముడు. ఆ సమయంలో ఆయన అంటట, బతుకున్నప్పుడు శివనామో విష్ణునామో చేసుకుంటే మీకు బాధ లేదు కదా అంటట. అలా ఆయన చేత అనిపించుకునే కంటే ముందే అనుకుంటే మనకు ఆ బాధ లేదండి ఇక్కడ. కానీ షెల్టర్ అయినా దొరుకుతుంది కనీసం. ఇలాగ మనకి ఈ రుద్రం ఏం చెప్తుందంటే, అది కానీ చేసుకుంటే దుర్మేధ అశ్రద్ధ వదిలివేసి ఇది కానీ చేసుకుంటే నువ్వు ఇంకా నరకానికి పోవు, హాయిగా ఉంటావు. ఇహలోకంలో ఐహిక ఫలాలు లభిస్తాయి, పరలోక సుఖాలు లభిస్తాయి. ఇహలోక పరలోక సుఖాలకి అతీతమైనటువంటి పారమార్థిక జ్ఞానము లభిస్తుంది ఇక్కడ. అది రుద్రం ఇచ్చిన గొప్ప ప్రయోజనం. ఇంకేం కావాలండి, జీవుడికి కావాల్సిన సర్వము ఇస్తున్నది రుద్రం. అది దీనికి ప్రత్యేకత. మరొకటి, ఈ రుద్ర నమ్మకం ద్వారా నేను చేసినటువంటి మరొక కష్టమైన లేదా పెద్దల వల్ల అనుగ్రహించిన బుద్ధి ఏమిటి అంటే, ఇది ఏదో శివుడికి సంబంధించిన మంత్రమనో విష్ణువుది కాదనో ఇలాంటి భావాలు నేను చెప్పలేదు. ఎందుకంటే కొంచెం సంస్కారం కలిగిన వారు వేదాన్ని పరిశీలిస్తే వేదం అంతా కలిపి ఒకే పరమేశ్వరుని గురించి చెప్తున్నది. కొందరికి భ్రాంతి ఉంది, పురుషోక్తం విష్ణువుది, రుద్రం శివుడిది అని. కానీ మీరు ఎప్పుడైనా శివాభిషేకం చేసినప్పుడు చూడండి, పురుషోక్తం చేస్తారు, రుద్రం చేస్తారు, నమ్మకం చేస్తారు, శ్రీసూక్తం కూడా చదువుతారు. ఏమిటి అప్పుడు పరిశీలిస్తే తెలుస్తుంది, మనకి రకరకాల దేవతల పేర్లు వినబడతాయి కానీ ఒకే ఈశ్వరుణ్ణి ఇన్ని రకాలుగా దర్శిస్తున్నామనేది వేదం ఇచ్చిన జ్ఞానం. మొత్తం అదే చెప్తుంది, వేదం అంతా కలిపి ఒకే ఈశ్వర జ్ఞానాన్ని చెప్తుంది. అయితే ఒకే ఈశ్వరుడికి ఇప్పుడు నేనున్నా, మీరున్నారు, మనందరికీ ప్రతివాడికి ఒకే శరీరం ఉంది అంతే కదా. ఒకే శరీరం నుంచి నేను అని ఒకడే మాట్లాడతాడు. కానీ మీరు ఒక్కరా, మీలో ఎన్ని ఇంద్రియాలు లేవు? ఏ ఇంద్రియం గొప్పది? ఏ ఇంద్రియం సరిగ్గా పనిచేయకపోతే ఆ ఇంద్రియమే గొప్పది అనిపిస్తుంది. అప్పుడు అది ఉంటే చాలయ్య. ఒక ఆయన అంటాడు, బా ఏదైనా భరించగలం కానీ తలనొప్పి మాత్రం భరించలేమండి. ప్రస్తుతానికి తలనొప్పి వచ్చింది వాడికి, అందుకు కడుపు నొప్పి వస్తే మళ్ళీ అది కూత. దేని ప్రయోజనం దాందే. కానీ మీరు బాగా పరిశీలించండి, ఒక ఇంద్రియం చేసే పని ఇంకో ఇంద్రియం చేయదు, అంతా మీదేనే. ఒక ఇంద్రియం చేసినట్టు ఇంకో ఇంద్రియం చేస్తుందా? ఏం మీదే కదా. కళ్ళు పనిచేయలేదు, సరదాగా కాళ్ళతో చూసే ప్రయత్నం చేయండి, వల్ల కాదు ఇక్కడ. కనుక నేను అనబడే నీ చైతన్యంలోనే ఏ ఇంద్రియం పని దాందే అయింది. అలాగే పరమాత్మ ఈశ్వర రూపుడై ఉన్నప్పుడు ఇంద్రియ రూపాలుగా దేవతలు ఉంటారు, ఇది తెలుసుకోవాల్సింది. ఇది తెలిస్తే ఏ ఇంద్రియం ద్వారానైనా నువ్వు ఒకే ఈశ్వరుణ్ణి చూపిస్తున్నారు. ఇప్పుడు నేను ఇంత పుస్తకం రాశాను, దేంతో రాశా? పెన్నతో రాసుంటాను, బుర్రతో ఆలోచించుంటాను. కానీ నాకు సన్మానం దేనికి చేశారు ఇక్కడ? నా భుజాలకి చేశారు ఇక్కడ. అంతేగాని ఎంత బాగా ప్రవచనం చెప్పావయ్యా అని నా గొంతు పట్టుకున్నారా? నా చెయ్యి పట్టుకున్నారు. అంటే గొంతుతో చెప్పినందుకు చేతికి సన్మానం. కానీ నేనేమనుకుంటాను, నా చెయ్యి ఏమనుకుంటుంది, దేనికి పెట్టా నాకే అనుకుంటాం. ఇదే సర్వదేవ నమస్కార కేశవ బృది గచ్చి అన్వయించుకోవాలి. ఇంత స్పష్టంగా వేదం చెప్తున్నా ఇప్పటికీ ఆచార్య స్థానంలో ఉన్నామని చెప్పుకునే దుర్మేధలు కూడా బయలుదేరి భేదాలను చూపిస్తున్నారు. ఇలాంటి భేదాన్ని వేదజ్ఞానంతోనే మనం కొట్టాలని శంకర భగవత్పాదులు వారు చెప్పారు. ఆ ప్రయత్నం ఇందులో జరిగింది. అందుకే మీకు ఇందులో అనేక మంత్రాలకి కృష్ణపరమైన అర్థాలు చెప్పాం. ఉదాహరణకు దొంగల పేర్లు ఉన్నాయి ఇక్కడ. స్థేనాన అంపతే నమః, అక్కడ నేను కృష్ణపరమైన అర్థం చెప్పడం జరిగింది. ఉతైనం గోప అదృశన్న అదృశన్ను ఉదహార్య అనే దానికి కూడా ఎక్కడో దివ్యలోకాల్లో ఉన్న పరమాత్మ ఆవులు పాలు అమ్ముకుంటూ నీళ్లు పట్టుకుని తిరిగి తిరుగుతూ గోపకలతో కూడా ఆడుకున్నాడయ్యా ఆయన గోపాలకృష్ణుడు అర్థం కూడా చెప్పాను ఇక్కడ. ఇది దూరాన్వయం కాదు, దురన్వయం అంతకంటే కాదు. శాస్త్రమైనటువంటి లేకపోతే నిగమ కల్పతరోర్ గణితం ఫలమని ఎందుకంటారు? ఆ విధమైన అర్థాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. చోరులు చెప్పినప్పుడు పెద్ద చోరుడు ఎవడయ్యా అంటే కృష్ణుడు. జార చోర మేరు ధీర సాధు జన మందారా అని కీర్తన. ఓ జారుడా ఓ చోరుడా అంటారు, భలే భలే అంటట. అదేమిటండి ఇక్కడ? అందుకే ఇక్కడ దొంగల నాయకుడికి నమస్కారం, ఆయన మించిన దొంగల నాయకుడు ఉంటాడండి. అందుకే దొంగల నాయకుడు అంత పనిచేస్తాడు. చిన్న కథ చెప్పడం జరిగింది మీకు, ఇంద రెండు కథలు చెప్పాను ఇక్కడ దొంగల నాయకుడు అయినటువంటి శివుడు గురించి. ఆ కథలు ముఖ్యం కనుక చెప్తాను ఎలా చూడాలని. దొంగల్లో కూడా శివుడు ఉంటాడంటే ఉంటాడు, ఎలా ఉంటాడో చూడండి. ఒక కాలనీ ఒకటి ఉంది. ఇది జరిగిన కథలు రెండు, నేను రాసినవి జరిగినవి. ఎవరికి జరిగిందో వాళ్ళు చెప్పినవి నేను రాసాను ఇక్కడ. లేనిది రాయలేదు ఇక్కడ. టాటాలు ఇందులో లేవు, టాటాలు లేవు, ఉన్నదే చెప్పాను ఇక్కడ. ఏమిటంటే ఒక ఊరికి దూరంగా కట్టిన కాలనీ అది. ఆ కాలనీలో అందరూ హాయిగా ఉన్నారు. అక్కడికి దొంగలు వచ్చట, పట్టపగులు. మొదట ఇల్లు, రెండో ఇల్లు, మూడో ఇల్లు, అలాగా వాళ్ళు కత్తులు చూపిస్తూ ఇంట్లో ఉన్న దోచుకుపోతున్నారు. ఈ న్యూస్ ఆ చివరింటి వాడికి తెలిసిపోయింది.
ఇంకా వాడు ప్రయత్నిస్తున్నాడు, తలుపులకు తాళాలు వేసుకోవడం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఉన్న తాళాలు పగలగొట్టి కూడా లోపలికి వస్తున్నారు న్యూస్ వచ్చి.

0: ఇంకా బాధపడ్డాడండి. చిత్రం ఏంటంటే అక్కడ వరకు వచ్చినాడు దొంగలు, ఆ ఇంటికి వచ్చినప్పటికీ రాలేదట వెనక్కి వెళ్ళి. ఎందుకంటే అతడు చెప్పిన అనుభవం ఏంటంటే మా ఇంట్లో రోజు రుద్రాభిషేకం చేసుకుంటాం. ఇది ఆలోచించండి, మీకు శుభాలు ఇవ్వడమే కాకుండా మీ పాపం కొద్దీ మిమ్మల్ని బాధించడానికి వచ్చేవాడికి కూడా బాధించే బుద్ధి తీసేస్తాడు ఆయన. అది తెలుసుకోవాల్సింది. సర్వబుద్ధి శాసకుడు ఈశ్వరుడు, అది ఇందులో ఉన్న రహస్యం. ఇంకో కథ జరిగిన చెప్తున్నారు. ఒక ఇంట్లో కృష్ణ భక్తులు, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా, ఆ ఇంట్లో దొంగొచ్చేట, ఆ తల్లిని పిల్లని కూడా కట్టేసి, ఇంట్లో వాళ్ళు లేరు, కత్తి చూపించి ఇంట్లో ఉన్న డబ్బంతా ఇమ్మన్నట. ఇచ్చినప్పుడు తాళాలు నీ బొడ్లోనే ఉంచాను కదా ఇచ్చేయి అన్నట్టు ఆ పిల్లతో తల్లి. అమ్మా ఇచ్చేసిన పొడి చేస్తాడేమో అని కృష్ణాకృష్ణ అనుకోవే పొడవడు అన్నది ఆ తల్లి. నిజంగా జరిగిందండి సంఘటన. కృష్ణాకృష్ణ అనుకోవే పొడవడు అంటే కృష్ణాకృష్ణ అనుకుంటే పొడవడా, పొడవడు అన్నీ ఇస్తాడు అని కూడా అందట ఆ తల్లి. వెంటనే వాడన్నాడు, కృష్ణాకృష్ణ అనుకుంటే అన్నీ ఇస్తాడా అన్నట్ట. తప్పకుండా ఇస్తాడందట ఆ తల్లి. వెంటనే కత్తి మడిచి నేను కృష్ణాకృష్ణ అనుకుంటానని కట్టు విప్పి వెళ్ళిపోయాడు ఆయన. జరిగిన ఘట్టం. మరి దొంగల నాయకుడైన కృష్ణుడు అక్కడ చౌరా ఆయన దొంగలకి స్థానానాం పదిహేనమా స్థాయునాం పదిహేనమా ఉందా లేదా చూడండి. అందుకు ఇవన్నిటికీ లౌకికమైన అర్థములు చెప్పవద్దు, పరమార్థమైన మోక్షార్థమే చెప్పవలను అని ఎవరైనా అంటే మాత్రం వారికి నమస్కారం చేసి అన్నర్థాలు మీరు తీసుకోండి, తప్పేం లేదు. ఆ అర్థమే కాదు, ఎందుకంటే ఇంత వేదాంతం చెప్పిన వాడు ఉపన్యాసం చెప్తూ ఉంటే ఆయనకు ఫోన్ వచ్చింది ఇంట్లో దొంగలు పడ్డారని, మిగిలిన విషయం తర్వాత చెప్పుకుందామని మూసుకు వెళ్తాడా లేదా చెప్పండి. ఇక్కడ మనం ఉన్న స్థితి ఏమిటి, మాట్లాడుతున్న స్థితి ఏమిటి. అందుకే ఈశ్వరుడికి తెలుసు, పిల్లవాడు నాకు చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి నాడు ఏడుస్తూ ఉంటే నీకు చాక్లెట్లు ఇవన్నీ అక్కర్లేదు నాయన, నువ్వు సంపాదించవలసింది చాలా ఉన్నది జ్ఞానము అని తల్లిదండ్రులు చెప్పరు. జ్ఞానము ఇస్తూనే చాక్లెట్ ఇస్తారు అక్కడ, అంతేగాని చాక్లెట్లు తింటూనే కలకాలం వర్ధులు నాయన అని దీవించను దీవించరు. అందుకే మన రుద్రుడు ఏం చేస్తాడంటే రుద్రం చదివితే లౌకికమైన ఫలితాలు అన్నీ ఇస్తూ చూసావుగా బాగున్నాయి కదా, ఇవన్నీ ధర్మబద్ధంగా అనుభవిస్తున్నావు కదా, ధర్మబద్ధంగా అనుభవిస్తున్నావు కనుక కొన్నాళ్ళకి నీ అనుభవం వైరాగ్యాన్ని ఇస్తుంది. ఇది చూడండి, ధర్మబద్ధంగా అనుభవిస్తే కొన్నాళ్ళకి వైరాగ్యం వస్తుంది, ఆ వైరాగ్యం నాపై ప్రేమనిస్తుంది, ఆ ప్రేమ నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఆ జ్ఞానం నీకు మోక్షాన్ని ఇస్తుందని చెప్తాడు. ఆ క్రమమే ఈ రుద్ర నమక వైభవంలో చెప్పబడింది. కనుక ఆ విధంగా ఇహము పరము పరమార్థము మూడు ఇవ్వగలిగేటువంటి రుద్ర నమకమంతా రాశిలో సర్వ వేద వేదాంత శాస్త్ర రాశి అంతా దాగి ఉన్నది. కనుక ఇది సంపూర్ణమైన శాస్త్రముగా చెప్పబడుతున్నది. దాన్ని వ్రాయడం వల్ల నేను తరించే అవకాశం నాకు ఉంది గనక నా తారణ కోసం మళ్ళీ రాయడం అనే పని పెట్టుకుని దిద్దడం అనే పని పెట్టుకుని దీనికి పుస్తక రూపం కల్పన చేశాను. పైగా వింటూ క్యాసెట్ వింటూ రాయడం ఎంత బాధో నాకు తెలుసు, కష్టమో నాకు తెలుసు, కానీ కష్టపడ్డమే సాధన. తపస్సు అంటే కష్టపడ్డం, మరొకటి కాదు. ఒళ్ళు వంచడమే తపస్సు, ఒళ్ళు వంచాలి, కష్టపడాలి. తాను స్వయంగా ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ, అది ఒక ప్రైవేట్ బ్యాంకులో చేస్తున్నప్పుడు ఎన్ని రకాల అవస్థలు ఉంటాయో అన్ని అనుభవిస్తూ కూడా ఎప్పటి నుంచో నా ప్రవచనాలన్నీ వినడం, వాటిని పుస్తకాలకు రాయడం అలవాటు ఉన్న ఆవిడ కనుక ఆవిడికి పనప్పు చెప్పం. చెప్పడమే కాదు, సాధ్యమైన తొందరగా ఇచ్చేయమ్మా అని కూడా అన్నాం. ఎంత తపన పడ్డారో, 4-5 నెలలు పట్టిందండి, ఆలస్యమైందండి అన్నది ఆ తల్లి. 4-5 నెలల్లోనే రాసావా తల్లి అని దండం పెట్టాం మేము. సామాన్యమైన విషయం కాదండి, అదంతా వింటూ యథాతథంగా రాయడం అంటే సామాన్య విషయం కాదు. ఆ తల్లి కూడా ఒక సద్గురువుల ద్వారా శ్రీవిద్యోపాసన పొంది సాధన చేసుకుంటున్నటువంటి తల్లి గనక అమ్మ అనుగ్రహం చేత ఈ విషయం అంతా గ్రహించగలిగింది. పైగా ఎన్నో విషయాలు మనం చెప్తాం, మీరు బాగా చెప్పారండి అనేవాళ్ళు ఉంటారు, కానీ అందులో ఏది బాగుందో చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. ఆ చెప్పినప్పుడు వాళ్ళు మన హృదయంలో ఏది బాగుంది అనిపించిందో అదే చెప్పారంటే వాళ్ళని సహృదయులు అని అంటారు, లైక్ మైండెడ్ అంటే అది. అలాంటి సహృదయ శ్రోత ఆవిడ. అటువంటి ఆ తల్లి ఇంత రాసిన తర్వాత ఆశ్చర్యపోతూనే దాన్ని సవరించి ప్రింటింగ్కి ఇచ్చి అదంతా అయితే దీన్ని ప్రింట్ చేయడం మరో కష్టం అండి. ఎందుకంటే మనకు టెక్నాలజీ చాలా పెరిగిపోయాయి, దానివల్ల తప్పులు చాలా పెరిగిపోయాయి. ఇదివరకు టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందని రోజుల్లో వచ్చిన పుస్తకాల్లో కనబడిన తప్పులు, టెక్నాలజీ వల్ల చాలా తప్పులు వస్తున్నాయి. ఎందుకంటే అందరూ ఎలా తయారయ్యారంటే ఎంత వేగం ఫలితం సంపాదిస్తామా అని, అంతేగాని ఎంత శ్రద్ధగా చేస్తామని చేయడం చాలా కష్టం. అంతేకాదు ఈ పుస్తకం పనిచేయిస్తూ కూడా మాకు ఇదే పని ఏంటండి, ఇది ఒక్కడే చేస్తూ ఉండడానికి అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఈ పుస్తకానికి పనిచేయడం ఒక యజ్ఞం చేయడం లాంటిది, ఇది తెలుసుకోవాలి. సామాన్య దృష్టి కాదు, అలాంటి యజ్ఞం చేసిన వాళ్ళు నాకు ఉన్నారు మిత్రులు. బయట ఎక్కడో డీటీపీ చేయించి అవన్నీ ఒకచోట సమకూర్చి వాళ్ళు చేసిన తప్పులన్నీ మరొకరి చేత ప్రూఫ్ రీడింగ్ చేయించి అక్కడ వాళ్ళ ప్రూఫ్ రీడర్స్ వదిలేసిన తప్పులు తగిలించిన తప్పులు కూడా మళ్ళీ దిద్దుకుంటూ జాగ్రత్త చేస్తూ దీనంతటిని ఒక దగ్గర పెట్టి జాగ్రత్త సమకూర్చిన మిత్రుడు ఒకడున్నాడు. ఆ మిత్రుడు ఋషిపీఠానికి కూడా లేఅవుట్ డిజైన్ చేస్తూ దానికి అందమైన రూపకల్పన చేసిన మిత్రుడు. ఆయన విజయవాడలో ఉంటారు. ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చారు. ఆయన ఇక్కడ ఉన్నారు శ్రీరాము గారు. ఆయన అందరినీ కలవమని చూపించాడు పి రాము గారు. ఆయన ఈ పుస్తకం ఈ విధంగా రూపకల్పన జరగడంలో ప్రధానమైన బాధ్యత వహించారు. దాని యొక్క పేజ్ మేకప్ కానీ అలైన్మెంట్ కానీ డిజైన్ కానీ ఇవి. దీనికి తోడు ప్రూఫ్ రీడింగ్ అంటే పగలు రాత్రి కూడా నిద్రాహారాలు మాని తనకి సంస్కృత భాష రాకపోయినా ఈ మాట అన్నందుకు మన్నించాలి. నేను కొందరు సంస్కృత పండితులు కూడా దిద్దమనిచ్చాను. వాళ్ళు మరికొన్ని కొత్త తప్పులు చేసి నాకు ఇచ్చారు. అంటే భాష తెలియడం వేరు, ప్రూఫ్ రీడింగ్ చేయడం వేరని అప్పుడు నాకు జ్ఞానోదయం కలిగి అతడి చేతే జాగ్రత్తగా చేయించి మళ్ళీ చూస్తూ నాకు ప్రూఫ్ రీడింగ్ రాదు. నానా అవస్థలు పడి మొత్తానికి తప్పులు లేకుండా తేవాలని పడ్డ తపన, అతడు ప్రతిదానికి తీసుకునే శ్రద్ధ ఆయన ఇక్కడికి రాలేదు. కానీ ప్రత్యక్షంగా అతడి కృతజ్ఞత చెప్పవలసిన బాధ్యత నాకుంది, లేకపోతే కృతజ్ఞతా దోషం వస్తుంది. శ్రీ తుంబలి శివాజీ అని ఋషిపీఠానికి సబ్ ఎడిటరు, ప్రూఫ్ రీడర్ అతను. ఆయన హైదరాబాద్లో ఋషిపీఠం పత్రికలో ఉద్యోగి ఆయన. అలాగే ఋషిపీఠం ప్రతి నెల సవరిస్తూ దిద్దుతూ ఉన్నటువంటి ప్రతి పుస్తకానికి ఇదే బాధ్యత వహిస్తున్నటువంటి రాము గారు. ఈ పుస్తకానికి కాదు, ప్రతి పుస్తకానికి. దీనికి ముందు వచ్చిన యేషధర్మ సనాతన కూడా పూర్తిగా ఆయన బాధ్యత వహించి తయారు చేశారు. ఇది మెచ్చుకోవాల్సింది. యేషధర్మ సనాతనం గురించి కూడా చెప్పాలి. ఇది నేను 2004 నుంచి ఇప్పటి వరకు కూడా ఈనాడు పత్రికలో రాయడం జరిగింది ఆధ్యాత్మిక రచనలు. అయితే ఇది కేవలం వృద్ధుల కోసం రాయలేదు. వాళ్ళు వచ్చి నన్ను అడిగింది ఏంటంటే మా ఈనాడు పత్రిక ఇన్నాళ్ళు ఆధ్యాత్మిక దూరంగా ఉందండి, ఇప్పుడు మేము ఆధ్యాత్మికత మీద మేము కూడా కొన్ని వ్యాసాలు వేయాలని అనుకుంటున్నాం. మీరు టీవీ ద్వారా చెప్తున్న వాటికి మాకు కొన్ని స్పందనలు వస్తున్నాయి కనుక మీరు రాయగలరేమో అనిపిస్తుంది. మీరు ఒక 10-11 రాసిస్తే అవి మా పత్రికలో వేయడానికి అనువైనవి అనిపిస్తే అప్పుడు వేస్తామని పరీక్ష పెట్టారు. ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలో మన సంస్కృతి తెలియడం చాలా మంచిది అనుకుని అసలు నాస్తికుడికి కూడా భారతీయ సంస్కృతి గొప్పది అనిపించేలా రాయాలి అనే తపనతో ఒక 12 ఆర్టికల్స్ రాయడం జరిగింది. వాళ్ళది సీరియల్గా వేశారు, ప్రతిరోజు వేశారు. అప్పటి నుంచి నన్ను రాయమన్నారు. దానితో అనేక మంది పెద్దలు ఈ దేశంలో అన్ని వైపుల నుంచి రాయడం మొదలుపెట్టారు. ఏ విధంగా మన సంస్కృతిని చెప్పాలి అనేది దీని ద్వారా తెలుసుకుని వాళ్ళ విజ్ఞాన నా ధోరణిలో వాళ్ళందరూ చెప్పారు. అందుకు నా చిన్న మాట ఆ మహాత్ముల్ని కదిలించినందుకు నేను తృప్తిపడి అనేక మంది రాయడం మొదలెట్టాక నేను నాకున్న ఇతర కార్యక్రమాల హడావిడి వల్ల తగ్గించడం జరిగింది. కానీ వాళ్ళు అనేక సందర్భాల్లో మీరు ఎక్కువ రాయాలి అని అడిగితే ఎప్పుడూ కాకుండా అప్పుడప్పుడు నేను రాయడం జరిగింది. అలా కొన్ని 100 రాయడం జరిగింది. అలాగే నది అనే మరొక పత్రిక, ఇవేవి ఆధ్యాత్మిక పత్రికలు కావు, అదొక ప్రయోజనం. ఆధ్యాత్మిక పత్రికలు ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న వాళ్ళే చదువుతారు. కానీ అన్ని చదివే వాళ్ళ చేత కూడా ఆధ్యాత్మికకి సంబంధించి చదివించాలి, అది మహాకష్టం. అది అందుకు నది అనేటువంటి ఒక వ్యాపారాత్మకమైనటువంటి పత్రిక, దానిలో రాయమని వాళ్ళు కోరుకుంటే ప్రతి నెల రాయడం జరిగింది. దాని పేరు సనాతనం అనే శీర్షికతో మన సనాతన ధర్మం గురించి పరిచయం. ఏమీ తెలియని సామాన్యులకి, ముఖ్యంగా నేటి యువతకి, ముఖ్యంగా దుర్మేధ అశ్రద్ధ కలవారికి, వారి చేత శ్రద్ధ కలిగించాలని తాపత్రయంతో వ్యాసాలన్నీ రాస్తే అది చూసి అనేక మంది ఆత్మీయులు కొన్ని ఓళ్ళకెళ్తే నేను ఆశ్చర్యపోయాను. ఇవన్నీ పేపర్ల మీద అంటించుకుని పుస్తకంగా తీసుకుని నా చేత సంతకం పెట్టించుకున్న వాళ్ళు కొందరైతే, ఇంగ్లీష్లో హిందీలో వీటిని ట్రాన్స్లేట్ చేయించుకున్న వాళ్ళు కొందరు, హిందీలో దీన్ని అనువదిస్తే ఒక హిందీ పత్రికలో సీరియల్గా వేశారు. ఇన్ని భాషల్లో ఇది ఆదరింపబడుతుంది ఈ ఆర్టికల్స్. మన వాళ్ళకి పుస్తక రూపంలో ఇస్తే చాలా పనికి వస్తుందని ఆలోచన కలిగితే సద్గురు శివానందమూర్తి గారు, నేను ఏ గ్రంథరచన చేసినా వారి మౌన ప్రేరణ నాకు అందుతోంది కనుకే చేస్తున్నాననే స్పృహ నాకున్నది. కొన్ని పుస్తకాలకి నేను ఆయన చేత ముందు మాటలు రాయించలేదు. అసలు కొన్ని పుస్తకాలకి నేను పండితుల చేత ముందు మాటలు రాయించను. అంటే నా పండితుల మీద గౌరవం లేక కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఒకటి. రెండు, వాళ్ళ అభిప్రాయాలు రాసిన తర్వాత ప్రజలకు వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి ఏర్పడినివ్వకుండా చేసిన వాడిని అవుతానేమో అని ఒక భయం. ఈ రెండింటి కారణం చేత నేను వెనకడుగు వేయడం జరిగింది. అయితే కొందరు పండితులకు మాత్రం నేను రచించిన పద్య గ్రంథాలు ఇవి ఇచ్చాను, ఎందుకంటే తప్పులు ఉంటే దిద్దండి అని. అయితే వాళ్ళు దిద్దడమే కాకుండా ఆనందంతో అభిప్రాయం రాస్తే అవి అక్షతల్లాగా స్వీకరించి వాటిని ముద్రించడం కూడా జరిగింది. అలా జరిగే కానీ నేను విష్ణు విద్యకు కానీ రుద్ర నమక వైభవానికి కానీ ఎవరి చేత అభిప్రాయాలు రాయించలేదు. గురువుగారి చేత ఆశీర్వచనం రాయించే అలవాటు నాకుంది. కానీ గురువుగారికి ఉన్న వయస్సు దృష్ట్యా ఆయన అడిగితే తప్పకుండా రాస్తారు, అందుకే ఆయన చేత రాయించలేదు. ఎందుకంటే ఆయన శ్రమ అవుతుంది, వారిని శ్రమ పెట్టకూడదు అనే భావంతో నేను కొన్నిటికి రాయించలేదు. కానీ యేషధర్మ సనాతనకి మాత్రం ఇది అందరికీ కావాలి అనే ఆయన ఉద్దేశం గనక ఆయన ఆశీర్వచనం ఇందులో ఉంది. ఆయన అన్నారు ఈ పుస్తకం ప్రతివాడి ఇంట్లో ఉండాలని, ఆయన ప్రతివాడు ఇందులో అక్కడక్కడ ఆర్టికల్స్ చదివినా బాగుంటుంది అని అన్నారు. తర్వాత మళ్ళీ అంత గురుస్థానంలోనే గౌరవించే మరొక వ్యక్తి శ్రీ పుల్లెళ్ళ శ్రీరామచంద్రుడు గారు. ఆ మహానుభావులు కూడా ఈ గ్రంథాన్ని ఆమూలాగ్రం పరిశీలించి ఆయన దీన్ని యేషధర్మ సనాతనకు అభిప్రాయం రచించడమే కాకుండా హిందూయిజం గురించి ఒక కోర్సు చేయాలి అని ఐపీఎస్ అరవిందరావు గారు భావించినప్పుడు దానికి సంబంధించిన పుస్తకాలు ప్రిస్క్రైబ్ చేస్తూ అందులో యేషధర్మ సనాతనం కూడా ఒకటి అన్నారు ఆయన. అది నాకు ఇంకా భయపెట్టింది. అయితే నేను మళ్ళీ ఆ గురువుల స్థానంలో భావించే మరో ఇద్దరు గురువులు నాకున్నారు ఇక్కడ. అంటే వాళ్ళ దగ్గర నేను కూర్చొని చదువుకోలేదు, కానీ వారి మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. వాళ్ళపై గురుభావాన్నే గౌరవం అంటారు, అంతే కదా, తప్పు కాదు కదా నేను చెప్పింది. గురుభావమే గౌరవం గనక అలాంటి గౌరవం కలిగిన మహాత్ములు నేను ఇక్కడ ఏ ఉపన్యాసం ఇచ్చినా వారి ఆశీర్వచనాల వల్ల ఉపన్యాసానికి తేజస్సు వస్తుంది. అలాంటి ఆశీర్వచనాలు నాకు మొదటి ఇస్తున్నటువంటి మహాత్ములు మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు. ఈరోజు ఇక్కడ చెప్తున్న కొంతకాలం అన్నీ కట్టబెట్టి వాళ్ళ దగ్గర మఠం వేసుకుని అంతేవాసిగా ఉంటూ అధ్యయనం చేయాలని కోరిక నాకున్నది. ఇక్కడ తీరుతుందా లేదా పక్కన పెట్టి కోరిక మాత్రం నాకున్నది, సంస్కారం పొందవచ్చు వారి ద్వారా అని. అటువంటి మహాత్ములు వారు. పైగా నాపై పుత్రవాత్సల్యం, కేవలం తాను గొప్ప జ్ఞాని అయినప్పటికీ కేవల పుత్రవాత్సల్యంతో తాను సభలకు వచ్చి ఈ పిల్లవాడిని ప్రోత్సహించాలి అని మాట్లాడుతూ ఆశీర్వదిస్తున్నటువంటి మహాత్ములు ఇక్కడ శలాక రఘునాథ్ శర్మ గారు. ఇక ఒక్క వ్యక్తి గురించి చెప్తే నాకు మాట రాదు. ఆయన నాకు స్నేహితులో తెలీదు, అనేక కోణాల్లో ఆయన చెప్తే ఒప్పుకోరు కానీ గురువు కూడా నాకు. ఆయన సంస్కారాన్ని నేను నేర్చుకుని ఓహో ఇలా ఉండాలన్నమాట అని నాకు నేను అనుకున్న సందర్భాలు ఉన్నాయి. సభా సరస్వతి ముందు దాచక్కర్లేదు కనుక చెప్తున్నాను. అలాగా ఒకవైపు స్నేహం, ఒకవైపు గురుభావం, ఒకవైపు సోదరభావం, ఒకవైపు మూర్తీభవించిన సాత్వికత, అటువంటి వారు డాక్టర్ నారాయణరావు గారు. వారి ఆ భావం నేను ఇక్కడ ఉన్నట్టు చెప్తున్నాను. ఈ రోజున ఇక్కడ నేను వ్యాకరణం ఆంజనేయ శాస్త్రి గారిని తీసుకురావడం కారణం ఏంటంటే ఇక్కడ చాలామంది యువత ఉన్నారు, వాళ్లకు ఒక స్ఫూర్తి కలగాలి, అది ముఖ్యంగా. ఎందుకంటే సాంకేతిక రంగంలో వెళ్ళేమని, లేకపోతే ఇంగ్లీష్ చదువుకుని ఏదో చిన్న ఉద్యోగం రాగానే మన సంస్కృతం అనే ట్రాష్ అనేటువంటి ఈ రోజుల్లో, ఆనాడే 1960లోనే దశకంలోనే ఆయన ఈ భారతదేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో గొప్ప విజ్ఞానిగా క్వాలిఫికేషన్ ఉన్న మహాత్ముడు. కెనడాలో చేరి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ప్రోత్సాహంతో అక్కడ ఆయన అధ్యయనం చేసి అక్కడ విజ్ఞానిగా ఉంటూ అక్కడ తాను చదువుకుని అక్కడ గౌరవాన్ని పొందుతూ ఉంటూ కూడా ఈ దేశం మీద మమకారంతో వచ్చి తన విజ్ఞానాన్ని ఇక్కడ అందిస్తూ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సంస్థల్లో కూడా తన విజ్ఞానాన్ని ధారపోసి ఈనాడు సాంకేతిక రంగంలో అద్భుతమైన కృషి చేసి ఎందరినో ఐటీలో ప్రవీణులు చేసినటువంటి ఆయన, ఐటీ అధ్యాపకులు కూడా. ఇంత ఉంటూ ఆయన గురువుల దగ్గరికి వెళ్ళి రుద్రము పురుషసూక్తము శ్రీసూక్తం అని నేర్చుకున్నారు తెలుసా మీకు. నేర్చుకోవడమే కాదు, ఆయన పేరు వ్యాకరణం. వేదానికి వ్యాకరణం ఉంటేనే బలంట, అందుకే సామవేదం వారికి వ్యాకరణం వారు తోడయ్యారు ఇక్కడ. లేకపోతే ఎక్కడొస్తుంది ఈ మహానుభావులు? పైగా ఈయన తాను అధ్యయనం చేసి సంపూర్ణంగా తెలుసుకోలేకపోయినా వేదాన్ని అధ్యయనం చేయడం చాలా గొప్ప మాట. ఆయన ఒక మాట అన్నారు నాతో, ఇప్పటికీ గుర్తొస్తుంది, అంతరించిపోతున్న క్రూర మృగాలని కూడా కాపాడుకుంటున్నాం, అంతరించిపోతున్న వృక్షజాతుల్ని కాపాడుకుంటున్నాం, అంతరించిపోతున్న వేద విద్యల్ని కాపాడుకోవట్లేదన్నారు. ఇది మొత్తం ప్రభుత్వానికో సవాల్, ప్రపంచానికో సవాల్, అంత గొప్ప మాట అన్నారాయన. అందుకు ఆయన చేసింది ఏంటంటే శ్రీశైలంలో శ్రీదేవి వేద విద్యాలయానికి ఆయన తన ద్రవ్యంలో చాలా భాగం ధార పోశారు, పోస్తున్నారు. ఆ వేద విద్యాలయ నిర్వహణలో ప్రధానమైన బాధ్యత వహించి నడిపిస్తున్నారు. వారికి తోడుగా అగ్నికి ఆజ్యమనండి, వాయువైనండి మా సుదర్శనం గారు ఇక్కడే ఉన్నారు, ఏం తెలియకుండా కూర్చుని ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళని మహాత్ములు వచ్చారు ఈరోజు, నేను చెప్పకపోతే చాలా దోషం. వీరందరూ కలిసి అక్కడ వేదాధ్యయనం చేయడమే కాకుండా మొన్న ఆ మధ్య రుద్రయాగం, చండీ యాగం చేశారు. యజ్ఞాలు చేస్తే వాతావరణంలో గొప్ప మార్పు వస్తుంది, మంచి భావాలు జరుగుతాయి అని అనేక మంది సైంటిస్టులు ప్రూవ్ చేశారు. ఆ ఉనుటా ఇదంతా సాధిస్తామండి అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కాదయ్యా, ఇది సైన్స్ అని రుజువు చేస్తూ పర్యావరణ విజ్ఞానంలో ప్రవీణులు అయినటువంటి డాక్టర్ నారాయణ గారు ఇక్కడ వచ్చారు. వారు ఆయన ఒకసారి ఏమని చెప్తున్నారు, వీరు ఒక ప్రయోగం చేశారండి, శ్రీశైలంలో యాగం జరిగితే అక్కడ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టెక్నీషియన్స్ అందరినీ రప్పించి ఆ పొగని వాటన్నిటికీ కూడా ఆయన సేకరించి ఆ మిషనరీతో పరిశీలించి యజ్ఞం వల్ల జరిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో అద్భుతమైన ఆర్టికల్ రాశారు ఇంగ్లీష్లో. వ్రాయడమే కాదు, ఈ మధ్య ఒక సాంకేతికమైన సైంటిఫిక్ సమావేశంలో దాన్ని ఆయన ఆ పేపర్ని సబ్మిట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. ఎలాంటి మహాత్ములు ఇక్కడ కూర్చున్నారు చూడండి. ఇలాంటి వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. పైగా ఇక్కడికి ఈరోజు ఇక్కడ రాకపోయినా ఋషిపీఠం ప్రారంభింపబడి ఇలా నడుస్తున్నది అంటే నేను మర్చిపోలేని వ్యక్తి నాకు స్నేహితుడు శ్రీ ఉపద్రష్ట శివప్రసాద్. ఆ పేరు చెప్తే శివుడు వింటాడు, ఆయన అనుగ్రహిస్తాడు. నిజంగా శివప్రసాదమే ఆయన నాకు స్నేహం. ఇంత అందమైన కవర్ పేజీని భావన చేశాడు అతను. ఆ చెట్టు కింద ఓడలు, ఈ జ్ఞానవృక్షం అనేక శాఖలతో ఉందనే భావాన్ని ఆయన తీసుకుని ఈ గ్రంథంలో సనాతన ధర్మ అనే పుస్తకానికి అంత చక్కటి కవర్ పేజ్ డిజైన్ చేశాడు. ఇక రుద్రుడు అంటే సూర్యభగవానుడు రూపంలో కనబడుతున్న పరమేశ్వరుడే అని, సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సహేష రుద్రోదేవత అనే భావం పుస్తకంలో రాస్తే కేవలం భక్తితో గ్రహించి దానికి ఇంత అందమైన రూపకల్పన చేశాడు ఆయన. ఆయన ఇంత అందంగా డిజైన్ చేసి ఈ పుస్తకం మంచి క్వాలిటీ ప్రింటింగ్ రావడం కోసం తపనపడి ఆయనకి ఏమీ లేదు, ఈ గ్రంథాలు చక్కగా అందివ్వాలి, విష్ణు విద్యాలుగా చేశాడు ఆయన. ఆయన అలా కృషి చేస్తుంటే నేనే ఆయన అని సాట ధీట అని పోటీ పడి ఎవరి పనిచేశారో తెలియనారనివ్వకుండా అద్భుతంగా పనిచేసినటువంటి వారు మళ్ళీ మా పీరాము గారే. ఇటువంటి ఇంతమంది స్నేహితుల బలం, ఇంతమంది పెద్దల ఆశీర్వాదం, ఇంతమంది మహాత్ముల యొక్క దీవెన ఈ రోజు నన్ను దీవించడానికి ఎంతమంది వేద పండితులు వచ్చారు, వారందరికీ నాపై ఆత్మీయత వాత్సల్యం ఇలా ఉన్నది. కనుకనే మా నాన్నగారు ఆశీర్వచన బలం ఒకవైపు అయితే నేను మర్చిపోలేనిది, చెప్పుకోకపోతే మహాపాపం, కానీ చిట్ట చివరికి ఈశ్వర స్మరణ గట్టిగా చేయాలి. మా నాన్నగారు చిన్నప్పుడు నాకు శ్లోకం నేర్పారు, మహాదేవ మహాదేవ మహాదేవ దయానిదే భవానేవ భవానేవ భవానేవ గతిర్మమ. అప్పటి నుంచి మహాదేవ నామం అంటే నాకు చాలా ఇష్టం. సరిగ్గా నేను మద్రాసు చేరాక మా గురువు గారు ఇక్కడ గురువనుమతితో వీరభద్ర మహాదేవ్ గారు దొరికారు నాకు. ఆయన దీక్షానామం మహాదేవానందనాథ. ఆయన నామానాన్ని నేను వింటూ ఉంటే నన్ను స్వయంగా పిలిచి ప్రేరణ కల్పించి శ్రీ విద్యలో ప్రవేశింపజేసిన మహాత్ములు ఆయన. చిత్రం ఆయనకు నాపై ఎంత వాత్సల్యం ఏంటంటే, నేను ఇది కాశీలో చెప్తున్నప్పుడు ఆ సభకొచ్చి విన్నారు ఆయన. బెంగుళూరులో చెప్తూ ఉంటే ఆ మహానుభావుడు 80 వయసు దాటినటువంటి మహాత్ములు ఆయన అన్నీ తెలిసిన ఆయన శ్రోతృస్థానంలో వచ్చి కూర్చున్నారాయన. కూర్చుని వింటూ తల ఊపుతూ నవ్వేవారు. ఆయన నవ్వు ఎంత నిష్కపటంగా ఉంటుంది, బ్రహ్మవేత్త నవ్వితే ఇలా ఉంటుంది అనిపిస్తుంది ఆయన. అందుకే వీరారాధ్య విరాట్ రూప అన్నప్పుడు ఆ వీరారాధ్య అన్న వీరులు మా వీరభద్ర మహాదేవ్ గారే అనిపించింది మాకు. ఆయనపై కలిగిన భావాలన్నీ కూడా నేను ఇందులో అష్టకంగా రాసుకుని ఇందులో శ్లోకాలు కూడా రాసుకోవడం జరిగింది. ఇలాంటి ఎంతరో గురు పరంపర, మిత్ర పరంపర, స్నేహ పరంపర ఎంత కలిస్తే ఈ పుస్తకం తయారవ్వడం తేలిక కాదే చెప్పండి. కనుక నాదంటూ ఏమీ లేదు ఇక్కడ, నన్ను ఒక నిమిత్తంగా చేసుకుని ఇందరిని సహకరింపజేసి తుమ్మి పువ్వును కూడా నెత్తిని పెట్టుకునే పరమాత్మ నాకు ఈ గౌరవాన్ని కల్పించాడు, ఇక్కడ మీ ముందు మాట్లాడే అవకాశాన్ని కల్పించాడు. నిజంగా అనికేత అన్నట్లుగా ఏమున్నా లేకపోయినా ఒక చోటంటూ లేకుండా తిరుగుతూ ఉన్నాను నేను. అందుకే పరమహంసను కాకపోయినా పరిత వ్రజతీతి పరివ్రాజక అదైపే ఇలా తిరుగుతున్న నాకు అన్నీ నావే అయినప్పటికీ కూడా అన్నీ నావే అన్న గోపాలకృష్ణ గారి మాట నిజమే, రాజమండ్రి అంటే ఆత్మీయము అనే మాట నిజమే, ఒప్పుకోక తప్పదు. నాకు ఆత్మీయులు చాలామంది ఇక్కడ ఉన్నారు. రాజమండ్రి కాకినాడ హైదరాబాదు దృష్టితో ఆలోచిస్తే ఒకే ఊరు నాకు, అవునా లేదా? నేను హైదరాబాద్లో ఒక ఉపన్యాసానికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో అంతకంటే తక్కువ టైంలో వచ్చాను కాకినాడ నుంచి. కనుక రెండు దూరం కాదు. కాకినాడ వారికి నేనంటే ఎంతో ఆత్మీయత. అందుకే కాకినాడ కార్యనిర్వాహకురాలు మహాత్మునులు శేషకుమార్ గారు ఇక్కడికి వచ్చారు. ఇంకా కాకినాడ నుంచి అనేక ఆత్మీయులు వచ్చారు. అయితే నేను కాకినాడ నుంచో వచ్చారు అనుకున్నానండి, వరంగల్ నుంచి వచ్చారు, కొత్తగూడెం నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, బెజవాడ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు ఇంతమంది ఆత్మీయ బలం. అదిగో తిరుపతి నుంచి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఇంతమంది ఆత్మీయులు నా కోసం వచ్చారు అంటే ఇంతమంది ఆత్మీయుల మధ్య చేసుకున్న ఒక శివ కైంకర్యం ఈరోజు. ఇది ఒక పార్వతీ పరమేశ్వర కళ్యాణ వైభవంగా నేను భావిస్తున్నాను. ఒక పండగ ఇక్కడ ఈరోజు ఇక్కడ జరిగింది. పైగా ఆత్మీయుల మధ్య చేసుకున్న పండగలో వీరు నేను అనే టెన్షన్లు ఏవి ఉండవు, అందరూ మనవాళ్లే, అంత అందరూ మనవాళ్లే అనే చోటు ఎంచుకుని ఇక్కడ జరుపుకున్నాం. అలాగే అనపర్తి లాంటి సమీప ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధువులు ఇక్కడ ఉన్నారు. ఇక మహాపండితులు కూర్చుని చెప్తున్న ప్రతి మాటకి వాళ్ళ తల ఊపుతూ ఆమోద రూపమైన అంగీకార రూపమైన ఆశీర్వచనాన్ని అందిస్తున్నారు. ఇలా సభ ముందు ఉన్న సరస్వతికి, సభపై నాకు ఇరుప్రక్కల కాపు కాస్తున్న సరస్వతికి నమస్కరిస్తూ సర్వం శ్రీ శివ సరస్వతి చరణారవిందార్పణమస్తు.
1: Om Namah Shivaya. Dear users of Shaivam.org, we are very much delighted to let you all know that due to the shower of grace from Almighty Lord Shiva and the continuous support from esteemed users like you, our Shaivam.org website had passed 26 successful years of service in the world of Shaivam, and it is all set to sustain the same with lot more new features in the forthcoming years as well. Adding to that, like one more diamond embedded to the golden crown, we are pleased to inform the existence of a new radio, Shiva Tattvam, specifically designed to telecast Shaiva discourses. It's a humble request to you to listen that as well and extend your support. Now you can listen all the Shaiva discourses being scheduled in Shaiva Lahari and Thirunariya Tamilosi radios in Shiva Tattvam radio only. Thanks for your esteemed support. Om Namah Shivaya.

చాపరాభావాయ అవసరేణోషిషో దిగదేవా స్వామీనమేకహాయ నాదేన కరోషి దేవతే.

ప్రజాయేషాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్

ప్రజాపత్యేజాన్విజయ ప్రజాయ నమో భయ జగద వివాహతో పాం వారుణమాన భేద ప్రజావరుణమాంజయ్యాక్షిణత వృంజమాన భయ వివాహతో పాం ప్రజానామవరుణగ్రాహాయ ఇంద్రపత్యయా

ప్రజాపతిష్టాయ్యమాత్రిష్టం ప్రజాపతి ప్రజలక్షమాత్రిష్టాయ్యమాత్రిష్టం ప్రజాపతి

ప్రజాపతిరాజాగ్రహ్మాయోర్వాహుతం ృంభ్రాభ్యాధ్యేతానవాన గృహ్ణాయ

ఆత్మానమిదమక్షిరత్తోడశ్చోడశ్చోడశోడశ్రం తేన షోడశీ షోడశిన షోడశి.

ృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణాజిగృహ్ణా

దశశతం చ సహస్రం చ యుతం చ దియుతం చ ప్రయుతం చ పురం చ కర్పూరం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్ధస్య తం మే మనస్య సంకల్పవస్తు ఏ పంచ పంచాదశ శతం సహస్రమయుతం.

ప్రమోదంతిదం మే మనశివసం తత్వస్తు కైలాస శిఖరాభాసా హిమవత్తి కన్యయా నీలకంఠం త్రినీత్రం చ తన్మే మనశివసం తత్వస్తు విస్తృత విస్తృత విస్తృతో విస్తృతో హస్తవత విస్తృత.

ఈశే అస్తిపరస్తుష్పద కస్మై దేవాదహమిషాభిదే మదన్ దేవనస్తివ సంకల్పమస్తు ఆత్మదాపలరాజస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవా ఛాయాపృతం యస్య మృత్యు కస్మై దేవాయ హవిషాభిదే మదన్ దేవనస్తివ సంకల్పమస్తు యో రుద్రో అగ్నోరో అప్సయ ఓషధీషయో రుద్రో విశ్వాభువనా విభేష స్మై రుద్రాధరమో అస్తు తల్హేమనశివ సంకల్పమస్తు అంధద్వారాంగురాధరుషాం నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్షయే స్థియం తన్మే మనశివ సంకల్పమస్తు నమకల్ చమకల్ దేవ పురుష సూక్తం జయద్విరుః మహాదేవం చ రత్తుల్యం తన్మే మనశివ సంకల్పమస్తు ఇదం శివ సంకల్పం సదాధ్యాయంతి బ్రాహ్మణా ఏ పరం మోక్షం గమిష్యంతి తన్మే మనస్.

ేదం పూర్వర్షరప్రాచన్ అంధోభవిష్యమాహన్నాం న పరాం చం న ప్రత్యం చ

పరాహంతం న ప్రత్యంతం బ్రహ్మణేనాహీరం ప్రాహీరం ధైర్యమీరమేషవాహోదన సర్వాంగ సర్వతను సర్వాంగ సర్వతను.

ஏரேனம் பிராசேஷம் தேவேரமேயமான் சேகமாவோதனஸ்தர்வாஹங்கஸ்தர்வர்வருத்தர்வர்தலோஹம் உதரகாரஸ்வாஹேஷேரமாஹம் சச்சேரோதரேகேரா சேரேஹேரம் பிராசேஷம் தேனேஹேரமதேகவான் சேகவாவோஹவதரஸர்வாஹங்கஸர்வர்வருத்தர்வர்தலோஹம் சர்வாங்கஹேமசர்வர்வருத்தர்வர்தலோஹம் சர்வாங்கஹேமசர்வர்வருத்தர்வர்தலோஹம் சர்வாங்கஹேமசர்வர்வருத்தர்வர்தலோஹம் சர்வாங்கஹேமசர்வர்வருத்தர்வர்தலோஹம் சர்வாங்கஹேமசர்வர்வருத்தர்வர்தலோஹம் சர்வாங்கஹேமசர்வர்வருத்தர்வர்தலோஹம் சர்வாங்கஹேமசர்வர்வருத்தர்வர்தலோஹம் சர்வாங்கஹேமசர்வர்வருத்தர்வர்தலோஹம் சர்வாங்க
ఇంద్రం సముద్రేణ పశ్చిరా శరణీరం రాశేషం తేనైన వజీరమాన్ ఏకవాహోదనసర్వాహంగ సర్వ పరస్పర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ సర్వ స

సర్వాంగేమేపరస్సర్వేతనోస్తంభేం వేద ేమ్యాహేతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యాంతైతంగోర్వేషాభ్యా
ಸರ್ವಾಂಗ ಸರ್ವೇ ಪದ ಸರ್ವೇ ಸರ್ವಾಂಗ ಸರ್ವೇ ಪದ ಸರ್ವೇ

అత్యంతం అశ్వినాభ్యాం తాభ్యేణం తాహేషం తాభ్యేణమీనవాం శేషవాంగర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్వర్
సర్వస్వాహరిశేవాహ సర్వాహంగ సంభర

ప్రాణప్రయాణోస్ పితాపుత్రమే ప్రియా ప్రాణోహర్మస్ ఏశ్వరో యచ్చ

సంభారయన్మధ్యతరే పురా ప్రాణవాహుర్మాతో ప్రాణముచ్యతే ప్రాణే భూతం భవ్యం ప్రాణే సర్వం ప్రతిష్ఠితం ఆ సర్వేవాహం గిరేర్వైర్మరుష్యముదా ప్రజా.

ప్రతిష్ఠితః సర్వే తస్మై బ్రహ్మణానముష్మిల్లవముత్తరమే యథాభ్యం సర్వా ప్రజానిమానః తస్మై బ్రహ్మణాన్యస్తాశ్రణవత్సశ్రవః అంతర్గర్భశ్రవి దేవతా స్వాభూతోభూతః సమో జానరే పునః సభూతో భవ్యం భవిష్యత్యతా పుత్రం వదీ దేశాహతీ చేతం.

0: అష్టాచక్రం వర్తరేకరేమి సహస్రాక్షరం ప్రభోరి పశ్చా అర్ధేన విష్ణం భవనం జగాదశాధ్యమర్తరే అస్య విశ్వజన్మరీషే విశ్వక్షేత అన్నే రక్షిప్రదం వరే తస్మై ప్రాణనమోసు యో అస్య సర్వజన్మరీషే సర్వక్షేత బ్రహ్మణాధీర ప్రాణో బాణో తిష్టస్వప్ేషు జాగారణుజం నిపద్యతేమస్వప్ేష్ ప్రాణయమావత్పరిజావృతో నవదన్యో భవిష్యతి అపాంగర్భమివ జీవతే ప్రాణవద్రామి స్వామణి.
1: Om Namah Shivaya. You're listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.